0: FM 90.4.
1: రాముడు నిజంగా లోపల రాముని యొక్క బలమేమి, ఆయన ధర్మమే ఆయన బలం. ఇది తెలుసుకున్న తర్వాత వాళ్ళు శ్లాఘించకుండా ఉండలేకపోయారు. బాహ్య బలం ఎక్కువ అనుకోండి, శ్లాఘించవచ్చు శ్లాఘించకపోవచ్చు, కానీ యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఇంత ధార్మికంగా నిలబడగలిగినటువంటి లక్షణం ఉండడం, ఎప్పుడూ ధార్మికంగా జీవించగలగడం, మనిషి ఎంత కృతకృత్యుడై లోపల ఎంత ధృతి కలిగిన వాడు అయితే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఆ వచ్చినటువంటి శుకసారణులు, ఇది ప్రతిసమాదిష్టౌ రాక్షసౌ శుకసారణౌ జయేతి ప్రతినంద్యేతౌ రాఘవం ధర్మవత్సలం ఆగమ్య నగరీం లంకాం అబ్రూతాం రాక్షసాధిపం. వాళ్ళు జయ జయధ్వానములతో రామలక్ష్మణులిద్దరికీ కూడా ఆశీర్వచనం చేసి మీకు జయము కలుగుగాక అని మంగళకరమైన వాక్కు పలికి అక్కడి నుంచి బయలుదేరి లంకాపట్టణాన్ని చేరారు. చేరిన తరువాత రావణుడు వీళ్ళని చూశాడు. ఇప్పుడు ఒక ధర్మనిష్ట కలిగినటువంటి వాణ్ణి చూసి, ఇంత అధర్మాత్ముడైనటువంటి వాణ్ణి చూసి, ఇద్దరి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించిన వాడు ఆ కోణంలో మాట్లాడకుండా ఉండలేడు కదండి. అలా మాట్లాడకుండా ఉండగలిగాడనుకోండి, అతను కూడా ఇంకో రావణాసురుడిని గుర్తు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు, నీవు చూసి రమ్మన్నావు కదా, మేము చూసి వచ్చాం, ఆ బలాన్ని మేము చెప్పలేము, అంత వానర బలం, అసలు మేము దైన్యాన్ని పొందాం, మాకు భయం వేసింది ఆ వానరుల్ని చూస్తే. గుహలు, పర్వతాలు, శిఖరాలు, వనాలు అంతటా నిండిపోయింది వానర సైన్యం. అంత సైన్యంతో ధీరోద్ధతుడైనటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తితో కలిసి వచ్చి ఉన్నారు. కాబట్టి యుద్ధంలో నువ్వు జాగ్రత్త పడవలసి ఉంటుంది. నీకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేయడం, రెండు వాళ్ళు యుద్ధానికి రాకముందే నువ్వు యుద్ధానికి దిగి నిగ్రహించే ప్రయత్నం చేయడం. రామణ, నువ్వు ఆ ప్రయత్నం చెయ్యవలసింది. అంటే ఆయన అన్నాడు, మీరింత గొప్పగా చెప్తున్నారు కదా, మీరు దగ్గరుండి చూసి వచ్చారు కదా, అందులో ఏ వీరులు ఎవరో, ఎవరి బలం ఏమిటో నాకు తెలియచేయండి అని ఒక్కసారి తన అంతఃపురం యొక్క మేడెక్కాడు శుకసారణులతో కలిసి. అడిగినవాడెవరు చెప్పమని? రావణుడే. అడిగిన తర్వాత ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలా వద్దా? ఉన్నమాట ఉన్నట్టు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శుకసారణులు ఇద్దరూ చేసిన దోషం ఏముంటుంది? వాళ్ళు ఒక్కొక్కరిని చూపుడు వేలు పెట్టి రావణుడు చూపిస్తున్నాడు. ఈయన ఎవరు అని అడుగుతున్నాడు. ఈయన చూపుడు వేలు ఎవరి మీద చూపించాడో వాళ్ళ గురించి శుకసారణులు చెప్తున్నాడు. చెప్పేటప్పుడు నీలుడు, అంగదుడు, నలుడు, శ్వేతుడు, కుముదుడు, రంభుడు, శరభుడు, పనసుడు, వినతుడు, హరుడు, ధూమ్రుడు, జాంబవంతుడు, దంభుడు, సన్నాదుడు, క్రధనుడు, ప్రమాధి, గజుడు, గవాక్షుడు, మైందుడు, దివిదుడు, హనుమ, వీళ్ళందరి గురించి వాళ్ళు వర్ణించారు. వర్ణించేటప్పుడు వీళ్ళెవరైనా సామాన్యమైన వ్యక్తులా? వీళ్ళకి గోళ్ళు ఆయుధాలు, శిలలు ఆయుధాలు, వృక్షములు ఆయుధాలు, కొండలు పిండి చేయగలరు, పర్వత శిఖరములను ఎత్తేయగలరు. వీళ్ళు తమ పాదముల యొక్క ఘట్టనల చేత శిఖరములను కూడా కూలద్రోయగలరు, భూమిని పర్వతములను చూర్ణం చెయ్యగలరు. అంత పౌరుష పరాక్రమాలు కలిగిన వాళ్ళు, ఒక్కొక్కళ్ళ వెనక కొన్ని కోట్ల మంది వానరులు అనుగమించి వచ్చారు అని వాళ్ళ యొక్క వైభవాన్ని చెప్తూ హనుమద్వైభవం గురించి విశేషంగా చెప్పారు. ఈయనొక్కడే మహానుభావుడు, 100 యోజనముల సముద్రాన్ని గడచి వచ్చి సీతమ్మ తల్లి దర్శనం చేసి మాట్లాడి నీతో రాయబారని చెప్పి మరీ వెళ్ళినవాడు, లంకాదహనం చేసినవాడు. ఇప్పుడు వాళ్ళ గురించి శుకసారణులు చెప్పినటువంటి మాటలన్నీ వింటున్నాడు రావణాసురుడు. చిట్ట చివర రామలక్ష్మణుల గురించి చెప్పవలసి వచ్చింది. వాళ్ళన్నారు, ఇశ్చైషోనంతర శూర శ్యామ పద్మనిభీక్షణ ఇక్ష్వాకూణామతిరథో లోకే విఖ్యాత పౌరుష యస్మిన్న చలతే ధర్మో యో ధర్మం నాతివర్తతే యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేద విదాంబర యో భింద్యాద్ గగనం బాణై పర్వతానపి ధారయేత్ యస్య మృత్యోరివ క్రోధ శక్రస్యేవ పరాక్రమ యస్య భార్యా జనస్థానాత్ సీతాచాపః

ಕೃತಾತ್ವಯ ಸ ಏಷ ರಾಮಸ್ತ್ವಾಂ ಯೋದ್ಧುಂ ರಾಜನ್ ಸಮಭಿವರ್ತತೆ. ವಾಳ್ಳು ಅಡಿಗೋ ಮಹಾನುಭಾವುಡು ಅಕ್ಕಡ ಉನ್ನಾಡೆ, ನೀಲಮೇಘಛಾಯಿತೋ నిలబడినటువంటి వాడు, విశేషమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నవాడు, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి కీర్తివంతుడు. ఎవరు ఎప్పుడూ ధర్మాన్ని అతిక్రమించడో, ఆయనే రాశీభూతమైనటువంటి ధర్మముగా ఉన్నవాడో, అధర్మము ఆయనని చేరలేదు, అటువంటి వాడే రామచంద్రమూర్తి. ఆ రాముడు తన బాణ పరంపరల చేత ఎవరి మీద కోపగించాడో వాళ్ళని సాక్షాత్తు మృత్యురూపంగా చెనకగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. ఆయనే తలుచుకుంటే ఇన్ని కోట్ల మందినైనా తెగటార్చగలడు, సమస్త భూతములను క్షోభింపచేయగలడు, అంతటి శక్తివంతుడు. అడిగో, అలా నిలబడినటువంటి ఆ రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మనే నువ్వు జనస్థానం నుంచి అపహరించి తెచ్చి అశోకవనంలో పెట్టావు, కాబట్టి ఆ కారణం చేతనే రాముడు ఇప్పుడు యుద్ధానికి వచ్చి నిలబడి ఉన్నాడు అని చెప్పారు. ఇందులో ఏమైనా దోషం ఏమైనా ఉందా ఈ చెప్పిన మాటలో? అందులో వాళ్ళు చెప్పిన దాంట్లో యుద్ధమునకు కారణాన్ని వాళ్ళు చెప్పారు. రాముడు యుద్ధమునకు వచ్చిన కారణం సందేశాత్మకంగా రాముడు చెప్పమన్నదేదో దానినే వాళ్ళు అక్కడ ఆవిష్కరించారు. చెప్తూ ఎస్ దక్షిణే పార్శ్వే శుద్ధ జంబూ నదప్రభ విశాలవక్షస్తామ్రాక్షో నీలకుంచితమూర్తజ ఏషోస్య లక్ష్మణో నామ భ్రాతా ప్రాణసమప్రియ నయే యుద్ధే చ కుశల సర్వశాస్త్ర విశారద అమర్షీ దుర్జయో జేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర నేష రాఘవస్యార్థే జీవితం పరిరక్షతి ఏషైవాశింసతే యుద్ధే నిహంతుం సర్వరాక్షసాన్. ఆ పక్కన నిలబడ్డాడే రామచంద్రమూర్తికి పోతపోసినటువంటి బంగారు వర్ణంలో ఉన్నాడే ఆయనే లక్ష్మణమూర్తి. ఆయన రామచంద్రమూర్తి యొక్క బహిప్రాణం. లోపల తిరిగే ప్రాణం మనకి కనపడదు, రామునికి బయట తిరిగే ప్రాణంతో సమానమైనవాడు. రామకార్యం మీద అవసరమైతే తన ప్రాణములనైనా విడిచిపెట్టాలనేటంతటి పూనిక ఉన్నవాడు ఆ లక్ష్మణుడు. మిగిలిన ఎవ్వరి సహకారం లేకుండా తానొక్కడే ఈ రాక్షసులందరినీ మట్టు పెట్టాలన్నంత గొప్ప సంకల్పబలంతో దృఢదీక్షతో ఉన్నాడు అని ఎస్తు సవ్యమసౌ పక్షం రామస్యాశ్రిత్య తిష్టతి రక్షోగణ పరిక్షిప్తో రాజాహ్యేష విభీషణ. వాళ్ళన్నారు, అదిగో రాముడి పక్కన నిలబడున్నాడే, నీకు తెలుసు ఆయనే రాజైన విభీషణుడు అన్నారు. ఇది చురుక్కు అంటుంది కదండి రావణాసురుడికి. తన తమ్ముడు తనని విడిచిపెట్టి వెళ్ళాడు, దేనికి రాజు? వాళ్ళు దేనికి రాజో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అలా రాజపదవిని రాముడు అనుగ్రహించాడు ఆయనకి, అది ఆయనకి చెందకూడదంటే నువ్వు ధర్మం పట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారు, శ్రీమతారాజరాజైన లంకాయాం అభిషేచిత త్వామేవ ప్రతి సంరబ్ధో యుద్ధాయైషోభివర్తతే. శ్రీమత రాజరాజైన రాజాదిరాజైనటువంటి రామచంద్రమూర్తి రావణుడి దృష్టిలో రాజ్యభ్రష్టుడు, వనములందు తిరుగుచున్నవాడు, భూమి మీద పడుకుంటున్నవాడు. వాళ్ళు ఆయన ధర్మాన్ని గుర్తించారు. రాజాధిరాజు శ్రీమంతుడైనటువంటి రామచంద్రమూర్తి విభీషణుడికి పట్టాభిషేకం చేసేసాడు లంకారాజ్యానికి అధిపతిగా. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టికోణంలో చూసినప్పుడు ఆయన రాజైన విభీషణుడే. రాజైన విభీషణుడు రాముడి పక్కన నిలబడి ఉన్నాడు, ఆయన కూడా నీ మీద క్రోధంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే అసలు యుద్ధం మొదలవక ముందే నీవాడన్నవాడొకడు, నీతోడ పుట్టినవాడొకడు రాముడి పక్కన చేరిపోయాడు, అటువైపు ఉన్నవాడొకడు నీ పక్కకు వచ్చినవాడు లేడు అని ఎస్యైషా కాంచనీమాలా శోభతే శతపుష్కర కాంతాదేవ మనుష్యానాం యస్యాః లక్ష్మీం లక్ష్మీః ప్రతిష్ఠిత ఏతాంచ మాలాం తారాంచ కపిరాజ్యంచ శాశ్వతం సుగ్రీవో వాలినం హత్వా రామేణ ప్రతిపాదితః. అదిగో ఆ పక్కన స్థిరంగా నిలబడున్నాడే ఆయనే సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు రాజ్యభ్రష్టుడై ఋష్యమూక పర్వతం మీద తిరుగుతుంటే రామచంద్రమూర్తి ఒక్క బాణంతో వాలిని సంహరించి ఆయన మెడలో ఉన్నటువంటి 100 పద్మములతో కూడినటువంటి మాల, దేవేంద్రదత్తమైన మాలని
వాలి

0: మెడలోంచి సుగ్రీవుడి మెడలోకి చేరేటట్టుగా చేశారు.
1: ఆ మాల సామాన్యమైన మాల కాదు, దాని యందు దేవతల యొక్క శ్రీ, అంటే దేవతల యొక్క లక్ష్మి, మనుష్యుల యొక్క లక్ష్మి, రెండు లక్ష్ములు కలిపి ఒక లక్ష్మిగా ఆ మాలని అలంకరించి ఉంటాయి, ఆ మాల యందు నిక్షిప్తమై ఉంటాయి. అటువంటి మాల వాలి మెడలోంచి సుగ్రీవుడి మెడలోకి రావడానికి కారణం రాముడే. అలాగే తార సుగ్రీవుడి పక్కకి రావడానికి కారణం రాముడే. రుమ మళ్ళీ సుగ్రీవుణ్ణి పొందడానికి కారణం రాముడే. వానర రాజ్యం సుగ్రీవుడు పొందడానికి కారణం రాముడే. అదిగో అలా రాముని చేత సమస్తము పొంది ఆనందించి కృతజ్ఞతాభావము పెంచుకున్నటువంటి కింకరుడైన సుగ్రీవుడు పక్కన నిలబడి ఉన్నాడు. ఇవన్నీ రామచంద్రమూర్తి సాధించినటువంటి విజయాలు. ఇంకా కనుచూపు మేర అలా అసలు అందనంత కనపడుతోంది చూసావా సైన్యం. ఆ సైన్యం ఎంత ఉంది అన్నదానికి సంబంధించి మాకు అందిన లెక్కలో నీకు చెప్తాం విను అని వాళ్ళు అన్నారు. గణిత శాస్త్రజ్ఞులు చాలా పెద్ద సంఖ్యలు చెప్పవలసి వస్తే కొన్నింటిని వాడుతూ ఉంటారు. 100 లక్షలు ఒక కోటి, 100,000 కోట్లు ఒక శంఖము, 100,000 శంఖములు ఒక మహాశంఖము, 100,000 మహాశంఖములు ఒక బృందము, 100,000 బృందములు ఒక మహాబృందము, 100,000 మహాబృందములు ఒక పద్మము, 100,000 పద్మములు ఒక మహాపద్మము, 100,000 మహాపద్మములు ఒక కర్వము, 100,000 కర్వములు ఒక మహాకర్వము, 100,000 మహాకర్వములు ఒక సముద్రము, 100,000 సముద్రములు ఒక ఓఘము, 100,000 ఓఘములు ఒక మహౌఘము. ఈ విధంగా 1,000 కోట్లు 100 శంఖములు, 1,000 మహాశంఖములు, 100 బృందములు, 1,000 మహాబృందములు, 100 పద్మములు, 1,000 మహాపద్మములు, 100 కర్వములు, 100 సముద్రములు, 100 మహౌఘములు, 1,000,000 మహౌఘములు. ఇలా ఇంకా నేను చెప్పడం సంఖ్య చేత కాదులే రావణ, అంత వానర సైన్యం ఉంది అని చెప్పాను. ఇది సహజంగా రావణాసురుడికి మదోన్మత్తుడైన వాడికి వాళ్ళని నేను చెప్పమంటే వేలు చూపించి అడిగితే వాళ్ళు చెప్పారు తప్ప ఇందులో వాళ్ళు సొంతంగా వాళ్ళు పొగిడిందే ఉంది. నేను మేడ మీదకి తీసుకొచ్చి అడగకపోతే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు అని అనుకోవాలి. కానీ సత్యాన్ని గ్రహించేటటువంటి దృష్టిలో ఆయన లేడు. కాబట్టి ఆయన అన్నాడు, రాజు నిగ్రహానుగ్రహ సమర్థుడన్న విషయం మీకు తెలీదా? రాజు తెలుసుకుంటే అభ్యున్నతిని కల్పించగలడు, రాజు తెలుసుకుంటే మూలఘాతి శరీరాన్ని తీసేయగలడు. విప్రియన్ రుపతేర్ వక్తుం నిగ్రహ ప్రగ్రహే ప్రభోహో. ప్రభువుకి ఇష్టం లేని మాటలు మాట్లాడిన వాణ్ణి నిగ్రహించగలిగినటువంటి శక్తి ప్రభువుకు ఉంటుంది. ప్రభువుకి ఇష్టమైన మాటలు మాట్లాడే వాణ్ణి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కూడా ప్రభువుకు ఉంటుంది. రిపూణాం ప్రతికూలానాం యుద్ధార్థం అభివర్తతాం ఉభాభ్యాం సదృశం నామా వక్తుం అప్రస్తవేస్తవం ఆచార్యా గురవో వృద్ధా వృద్ధావాం పర్యుపాసితాః సారం యద్రాజశాస్త్రాణాం అనుజీవ్యం నగృహ్యతే గృహీతో వామ విజ్ఞాతో భారో జ్ఞానస్య వోహ్యతే. మీరు గురువుల్ని పెద్దల్ని సేవించి నేర్చుకోవలసినటువంటి విషయములలో మొట్టమొదటి విషయం వినయంతో రాజైన వాడి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని ఉండడం. మీరు గురువుల దగ్గర పెద్దల దగ్గర చదువుకున్నారు, నేను అనుకుంటున్నాను మీరు చదువుకున్న చదువు మరిచిపోయారనుకుంటున్నాను. అందుకే యుద్ధం ముందు ప్రతివీరులైన వారి గురించి ఇంత స్తోత్రం చేసి నా దగ్గర మాట్లాడతారా, వాళ్ళు ఇంత గొప్పవాళ్ళని నాతో అంటారా మీరు? హన్యామహం తిమౌ పాపౌ శత్రుపక్ష ప్రశంసకౌ ఇది పూర్వోపకారైర్మే క్రోధో మృదుతాం వ్రజేత్. మీరిద్దరూ మాట్లాడిన ఈ మాటలకు శత్రుపక్షాన్ని మెచ్చుకున్నందుకు అసలు నేను మీ ఇద్దరి యొక్క కంఠములు తిరిగేయాలి. కానీ పూర్వకాలంలో మీరు నాకు చేసినటువంటి ఉపకారాలు కొన్ని నాకు జ్ఞాపకం వస్తున్నాయి, దానివల్ల మిమ్మల్ని చంపలేకపోతున్నాను. కాబట్టి హతావీవ కృతజ్ఞౌతౌ మయి స్నేహ పరాన్ముఖౌ. మీరు ఎప్పుడైతే నా దగ్గర నిలబడి నా శత్రువుల్ని కీర్తించడం అన్న పద్ధతిని ఆచరించారో ఆనాడే కృతజ్ఞులై మీరు నా దృష్టిలో చచ్చిపోయారు. ఇక మిమ్మల్ని కొత్తగా చంపవలసిన అవసరం లేదు, ఇక ఎన్నడూ మీరు నా కంటపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. ఆ శుకసారణులు ఇద్దరు రాజుకి జయీభవ విజయీభవ అంటూ సిగ్గుతో తల వంచుకుని మెల్లమెల్లగా అడుగులు వేసి వెళ్ళిపోయారు. అంటే ఒకరు నిజానికి తమ ప్రభువు కాడు రామచంద్రమూర్తి, ఇంకొకడు తమ ప్రభువుని నమ్ముకుని ఊడిగం చేస్తున్నవారు. ఇప్పుడు వీళ్ళు ఎవరికి

ఊడిగం చేస్తున్నాడో ఆయన ధర్మం ఎంత గొప్పదో తెలిసింది. వీళ్ళు శత్రు అనుకుంటున్నవాడెవరో ఆయన ధర్మం ఎంత గొప్పదో కూడా వాళ్ళకి అర్థమైంది. ఇటువైపు రావణాసురుని యొక్క ప్రవృత్తిని చూశారు, అటు రామచంద్రమూర్తి యొక్క ప్రవృత్తిని చూశారు. ఆయన మీరు ఇంకా చూశారో చూడలేదో బాగా చూడండి అని చెప్పాడు. రావణుడు చూసొచ్చిన విషయాన్ని ఆయనే వేలు పెట్టి చూపించి చెప్పమంటే చెప్పిన విషయానికి క్రుద్ధుడై మిమ్మల్ని చంపకుండా విడిచిపెడుతున్నాను, ఇంకెప్పుడు నాకు కనపడకండి అన్నాడు. అంటే రావణాసురుని యొక్క శీలాన్ని ఆవిష్కరించడానికి, రామరావణుల ఇద్దరి యొక్క ధర్మాల్ని ఇద్దరి యొక్క నడవడిని పోల్చడానికి ఎంత గొప్పగా మహర్షి పక్క పక్కనే ఈ విశేషాలన్నింటినీ కూడా వర్ణన చేస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న సచివుల్ని పిలిచాడు. పిలిచి ఒక గూఢచారిని పిలవండి, పిలిచి ఆ గూఢచారుల్ని రామచంద్రమూర్తి యొక్క సైన్యంలోకి పంపి ఆ బలాబలాముల యొక్క విచారణ చేయించండి. అంటే మీరు ఇప్పుడు ఏమి తెలుసుకోవలసి ఉంటుంది? ఎందుకన్ని మాటలు పంపడం? ఇప్పుడు అక్కడ అంత ఉందనుకోండి, మీరు ఎన్ని మాటలు వెళ్ళొచ్చినా అంతే ఉంటుంది కదా. ఇంకా యుద్ధం ప్రారంభం అవ్వలేదుగా, పొన్నటి తరిగిపోయిందేమో అనుకోవడానికి అంతే ఉంటారు. వాళ్ళ బలం అలాగే ఉంటుంది. అంటే రావణాసురుడికి కావలసింది ఏమిటంటే సత్యం కాదు, తనకి ప్రీతిగా మాట్లాడడం. ఇదే విభీషణుడు చెప్పాడు, నీలో ఉన్న దోషం ఏమిటో తెలుసా? నీకు ఏది ప్రీతో అది వినాలని కోరుకుంటావు, ఏది ధర్మమో అది వినాలని నువ్వు కోరుకోవట్లేదు. ఇది మనిషి జీవితంలో ఒక పెద్ద శాపం. ప్రిజుడీస్ అంటుంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమవుతుందంటే ఏదో కారణానికి అభిమానం ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ అభిమానానికి కారణం చెప్పడం కూడా కష్టం, కానీ ఏదో ఒకటంటే ఇష్టం. ఇప్పుడు ఏమవుతుందంటే తను ఇప్పుడు ఏం కోరుకుంటాడంటే అటువైపు శుభవార్తే వినాలని కోరుకుంటాడు. అది అధర్మమే కానివ్వండి, అటు శుభంగా ఉండాలని కోరుకుంటాడు. ఇప్పుడు అది శుభప్రదంగా లేదు అన్న మాట చెప్పడం సత్యం, అది బలంగా ఉంది, బలంగా ఉంది అవతల వైపు పక్షం అని ఎవరైనా చెప్తున్నారనుకోండి, ఈయనకి ప్రీతికరంగా ఉండదు. అది కారణం ఏమిటంటే తన ప్రీతి తన అప్రీతి పక్కన పెట్టండి, ఉన్న విషయాన్ని ఉన్నట్టు సహేతుకంగా చూడగలిగిన ప్రజ్ఞ ఉంటే నువ్వు రాగద్వేషములతో అతుక్కోకుండా కేవలం సాక్షిగా గుణదోషముల విచారణ చేసి దాని వరకు ఎక్కడ వరకు గుణం ఉందో అక్కడ వరకు నువ్వు మొగ్గి, ఎక్కడ వరకు దోషం ఉందో అక్కడ నువ్వు ఖండించి నిలబడగలిగితే నీ ప్రాజ్ఞత. కానీ గుణము దోషముతో సంబంధం లేకుండా దోషములను కూడా గుణంగా చూడాలనే ప్రవృత్తి బయలుదేరింది అనుకోండి, అవతల వాడికి ఏమీ అవదు, మీరే పాడైపోతారని గుర్తు. అది చాలా ప్రమాదకరమైన ధోరణి అండి. మనిషి యొక్క మన ప్రవృత్తిలో చాలా చాలా దోషభూయిష్టమైన విషయం. మీరు అందుకే చూడండి, ఎప్పుడు ఎంత మంచివాడవనివ్వండి, ఒక ఆయన అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు కొంతమంది. ఆయన ఎంత ధర్మాత్ముడు కానివ్వండి, ఎంత మంచివాడు కానివ్వండి, ఆయన పేరు చెప్తే ఇష్టపడరు. ఎందుకు అలా ఇష్టపడకుండా ఉండడం అంటే లోపల పట్టుకున్నటువంటి రాగద్వేషాలు. దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు గుణమును చూడకుండా మీ దృష్టికోణాన్ని అడ్డేస్తుంది. ఇప్పుడు ఈ కళ్ళజోడు మీద ఒక చెమట బిందువు పడింది అనుకోండి, నాకు కనపడదు, నేను తీసి మళ్ళీ దాన్ని తుడుచుకుని పెట్టుకోవాలి. బుద్ధిని కూడా ఎప్పుడు ఒక మసక ఒక తెర అద్దమును మావి మూసినట్టు ఒక మూత మూస్తుంది. అదేమిటో తెలుసా అండి? పక్షపాతము. అది చాలా చిత్ర విచిత్రంగా చేరిపోతుంది మనసులోకి. అది ఎందుకు చేరుతుంది అంటే మీరు సాధికారికంగా చెప్పడం కూడా చాలా కష్టం, కానీ మనిషి విచారణ చేత దాన్ని గెలవగలిగి ఉండాలి. అలా విచారణ చేసి గెలవలేకపోయాడు అనుకోండి, ఏమవుతుందో తెలుసా అండి? అది బుద్ధి ఎందు ఒక వైక్లభ్యంగా ఉండిపోతుంది. అది అంత మంచి పద్ధత అంటే మంచి పద్ధతి కాదు. ఇదే రావణాసురుడితో వచ్చిన పెద్ద పేచీ. అందుకు నన్ను ఈ మాటలు అంతమందిని పంపిస్తారంటే ఎవడో ఒకడు వచ్చి వాళ్ళందరూ ఎవరండి కోతులు, వాళ్ళని మీరు చేయకపోవడం ఏంటండి, మీరు వెళ్ళాలేంటి, ప్రహస్తులు చాలని ఎవరైనా అన్నాడు అనుకోండి, వెంటనే ఓ కంకణం తీసిస్తాడు వాళ్ళకి. అది సత్యమా అసత్యమా ఆయనకు అనవసరం, అది అసత్యం అని ఆయనకి తెలుసు. లేకపోతే ఈ మాట ఎందుకన్నాడు, నేను ఇప్పుడు వినలేదు, 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎలా వచ్చాడు రాముడు, ఇది దుస్సాధ్యమైన కార్యం అన్నాడు. అంటే ఎక్కడో మనస్సులో మూలు ఉంది, దాన్ని మూసేస్తాడు నోరు, దాన్ని అలా మాట్లాడనివ్వడం, దాన్ని అలా స్వేచ్ఛగా చక్కగా నిష్పక్షపాతంగా కూర్చొనివ్వడం, అలా విని నిర్ణయం చెయ్యనివ్వడం, ఇలా మూసేస్తుంటే ఏమవుతుందో తెలుసా అండి? దానివల్ల

కూడా పతనం సంభవిస్తుంది. అలా చేసుకోకూడదు. అది యుక్తాయుక్త విచక్షణతో. మంచి మాట మీలోంచే వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుందని మీరు అనుకోకండి. మంచి మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? మీలోంచే వస్తుంది. మొదట వచ్చేది ఎక్కడి నుంచి వస్తుందంటే బయట నుంచి రాదు, మీలోంచి వస్తుంది. నేను ఒక చెడ్డ పని చేద్దామని అనుకున్నాను అనుకోండి, అంటే నేను అలా చెయ్యాలని కాదు, మీకు ఏదో ఒక ఉదాహరణ చూపించడానికి నేను చెప్పాల్సి వస్తోంది కాబట్టి చెప్తున్నాను. నేను రేపు ఏదో ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను అని అన్నాను అనుకోండి, నేను చేస్తాను అన్ననాడు నా సంకల్పం చేద్దామనుంది, రేపు చెయ్యొద్దు అని ఇవాళ అనిపించింది అనుకోండి, ఇప్పుడు చెయ్యొద్దు అని అనిపించినటువంటి దృష్టికోణంలో దాన్ని ఎలా తప్పించుకోవచ్చు అని నేను ఆలోచించాను అనుకోండి, ఇప్పుడు మొట్టమొదట తప్పు అలాగా ఎవరైనా అడిగారా నిన్ను అలా చేసి పెట్టమని? నువ్వు కదా చెప్పావు, నేను మీ అందరికి అటువంటి ఉపకారం చేస్తానని నువ్వే కదా అన్నావు. మరి ఇప్పుడు నువ్వే అసలు అందరికీ మంచి నేర్పుతానన్నవాడివి, దాన్ని ఎలా మానేద్దామని అన్వేషించడం ఎంత చెడు! ఎందుకు అటువంటి ఆలోచన? మాటకి నిలబడు అన్న మాట ఎక్కడ వస్తుందో నాకు చెప్పండి. సంకల్పం పక్కన సంకల్పమే పుడుతుంది, బయట నుంచి రాదు. అది ఎప్పుడు వస్తుందంటే బయట నుంచి, ఆ తర్వాత నేను గోపాలకృష్ణ గారితో అన్నాను అనుకోండి, గోపాలకృష్ణ గారు రేపు ఎలాగోలాగా కొట్టేద్దాం అనుకుంటున్నానండి అన్నాను అనుకోండి, అయ్యో అదేమిటండి అలాగా, ఇప్పుడు మీరు అలాంటి పని చేసి ఎరగరు, ఇవాళ ఎందుకు మీకు ఇటువంటి ఉప్పన్న బుద్ధులు పుడుతున్నాయి అని ఆయన అన్నారనుకోండి, అప్పుడు బయట నుంచి వినపడుతుంది ఆ వాణి, ముందు లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి వచ్చేటటువంటి మంచి మాటని వినడం నిజమే, అది ఎలా ఎందుకు అని అటువైపుకి మీరు వంగడం ఆలోచించారనుకోండి, ఈ పక్షపాతం పోతుంది, చక్క గుణదోష విమర్శ దగ్గరే మీరు ఆగిపోతారంతే తప్ప మీకు అంతకన్నా ఇంకా వేరే రాగద్వేషములకు కట్టుబడిపోవడం పట్టుబడిపోవడం మీకే ఉండదు. దానివల్ల ఏముందని స్వస్థ చిత్తులై ఉంటారు, మీరు ఎప్పుడు హాయిగా ఉంటారు, ఎందుకంటే మీరేం అంటుకోరు. గుణము దోషము విచారణ, దానివల్ల ఏముందంటే మనసుకు అది బాగా అలవాటు అవుతుంది, ఆ గుణదోష విచారణ గుణం వైపుకు మొగ్గడం, దానికి సిద్ధంగా ఆయన ఉండడు. అందుకే ఆయనకి శత్రువులను కీర్తించడం కింద వినిపించింది తప్ప, అన్నన్నా అంత గొప్పవాళ్ళే, అందుకదురా రాగలిగారు వాళ్ళు, అందుకదురా హనుమ రాగలిగారు. నిజమే, ఇదేదో ఆలోచించవలసిన విషయమే. వీళ్ళందరూ వస్తే నా పలుపున మిగిలిన వాళ్ళు యుద్ధం చేస్తే ఏ కారణానికి వీళ్ళందరూ చచ్చిపోవాలి? తీరితే నాది కామం, తీరకపోతే మరణించేవాళ్ళు అమాయకులు ఇన్ని కోట్ల మంది పోతారు, లంక పోతుంది. నా ఒకడి కోసం దేశమంతా ఎందుకు పోవాలి? కాబట్టి ఒకడి కోసం దేశం పోవడానికి వీల్లేదు అన్న ఆలోచన ఎప్పుడు వస్తుంది? అసలు ఈ ఆలోచనని అంగీకరిస్తే దాంట్లోంచి ఆ స్థితికి పెడతాడు. దీన్ని అంగీకరించడు. ఎక్కడో చిన్న రవ్వ లేచింది అనుకోండి, అంత సేతువి ఎలా కట్టాడు అంటాడు, కానీ ఇంక అక్కడితో మూసేస్తాడు. అందుకే ఆ తర్వాత ఏమంటాడో తెలుసా అండి? ఇదే పక్షపాతంతో కూడిన మాట అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? అవతలవాడు చేసింది ఎంత గొప్ప పనైనా అదే ఉందంటాడు, యువతలవాడు చేసింది ఎంత తక్కువైనా చాలా గొప్ప అంటాడు. ఎప్పుడూ ఒకటే చెప్తాడు, నేను దేవతల్ని గెలిచాను, యక్షుల్ని గెలిచాను, గంధర్వుల్ని గెలిచాను. కాసేపు ఆగండి, ఏమంటారో తెలిసండి, ఎదర మీరు సర్గల్లో చూద్దరు కానీ. అందుకే నేను చెప్తుంటా రామాయణం మనస్తత్వ శాస్త్రం, రామాయణాన్ని చదివేటప్పుడు రామాయణ కథ అని చదవద్దు. నరుడిగా వచ్చి మనని చెక్కడానికి వచ్చాడు, దాన్ని మీ వైపు ఏదో గుణదోషాలున్నాయో విచారణ చేసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఏమవుతుందంటే విన్నావా అంటే విన్నామంతే, దానివల్ల ప్రయోజనం ఏమైనా సిద్ధింప చేసుకున్నావా అంటే ఏమీ ఉండదు. అప్పుడు ఎటు పక్కకి నిలబడిపోయినట్టు అవుతుందో తెలుసా అండి? రావణుడి పక్కకి వెళ్ళి నిలబడినట్టు అవుతుంది. మీరేమి స్వీకరించలేదు అనుకోండి, అప్పుడు రావణుడి పక్కకి వెళ్ళిపోలేదు. రాముడి పక్కకి వెళ్ళిపోవాలంటే స్వీకరించడం రావాలి మీకు, గుణదోషములలో గుణములను స్వీకరించడం రావాలి. కాసేపు ఆగంటాడు, సముద్రానికి సేతువు పెట్టి కట్టడం పెద్ద కష్టమా? నా దృష్టిలో సముద్రం అంటే పిల్ల కాలవట్టాడు, అంటే బుద్ధిని తొక్కేస్తాడు. అసలు ఒకవేళ లోపల నుంచి ఏదైనా మంచి పుట్టినా, అసలు పుట్టకుండా ఉండడం అన్నది ఉండదండి. మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మీతో ఓ మాట చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నో బడి ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఐదర్ టోటల్ గుడ్నెస్ ఆర్ టోటల్ బ్యాడ్నెస్. ఈ బ్రహ్మాండంలో ఏ ఒక వ్యక్తి కూడా పూర్తి మంచివాడు కాడు, పూర్తి చెడ్డవాడు కాడు. మంచిని చెడు పక్కకి చేరుతూనే ఉంటుంది ఎప్పుడు. ఎక్కడ పూజామందిరం ఉంటుందో అక్కడే భూతాలు ఉంటాయి. నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను, మీ ఇంటి పూజామందిరం ఎక్కడుందో దయ్యాలు భూతాలు పిశాచాలు ఎక్కడికి వస్తాయంటే పడగదిలోకిని వంటగదిలోకి వెళ్ళవు, పూజ గదిలోకి వస్తాయి.

ఎందుకో తెలుసా అండి, అక్కడ మీ అనుష్ఠాన బలం పడిపోతే వాటి బలం పెరుగుతుంది. అందుకని అక్కడికి వస్తే, అందుకే మనం ఏం చేస్తాం, అక్షతల మాసం చూసి ఎడం పక్క వేసి ఉత్తిష్టంతో భూత పిశాచాహ అయ్యా మీరు లేచిపోండి అంటాం. ఎందుకని చీకట్లో వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారంటే ముందు పూజ చేయడానికి వస్తారు. సూర్యోదయానికి పూర్వం మీరు నిర్మాల్యం తీయలేదు అనుకోండి, వాడు మనసా తీసి ముందు పూ వేసి వెళ్ళిపోతాడు. ఆ ఇంట రాక్షస బలం పెరుగుతుంది. సూర్యోదయా పూర్వం నిర్మాల్యం మీరు తీసి దీపం పెట్టారనుకోండి, ఉత్తిష్టంతో భూత పిశాచాహ మీకు మాకు గొడవం లేదు, మేము ఈశ్వరుని ఆరాధిస్తాం, మీరు లేవండి అన్నారనుకోండి, ఇప్పుడు దేశకాలములు మీరు పాటించినందుకు వాళ్ళు లేచి వెళ్ళిపోతారు, ప్రతిరోజు వస్తారు. అందుకేగా గుడి అయితే మాత్రం ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటారు లేదండి. వాళ్ళు లేకపోతే లేవమని ఎందుకంటారు? ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు లేరనుకోండి, అయ్యా అందరూ లేచి నిలబడండి అన్నాను అనుకోండి, నన్ను పిచ్చాడంటారు కదా. ఎవడు లేని దానికి లేమంటాడు ఏంటంటారు, మీ అందరూ ఉంటే అయ్యా మీరు అందరూ లేచి నిలబడండి అని నేను అన్నాను అనుకోండి, దానికి ఒక అర్థం ఉంటుంది. ఉంటే కదా ఉత్తిష్టంతో భూత విశాచాహ, లేకపోతే ఉత్తిష్టంతో భూత విశాచాహ ఏంటి? ఉంటేనే లేమ్మంటాం. అలాగే ఈ లోపల నుంచి కూడా ఓ మాట వస్తుంటుంది. ఎప్పుడు మీరు గమనించగలిగితే, మిమ్మల్ని మీరు పరిశీలిస్తే, చెడ్డ సంకల్పం మీరు చేయగానే వద్దులేదు, వాడు నోరు కొట్టుకున్నంత చెప్పాడు నిజమో అబద్ధమో కానీ పాపం ఏదో వాడు ఎలా ఉన్నాడో లేదో దేవుడి రుగ్గని, ఏదో మంచి అనేవాడు రోజు ధర్మం అనేవాడు ధర్మం అనేవాడు 42 రోజులు నోరు కొట్టుకుని వెళ్ళాడు కదా, ఫోన్లో ఎందుకో వదిలిపెట్టేద్దాం అంటారు. శ్రవణం అందుకు వచ్చిందండి. శ్రవణము ప్రతి దేవాలయంలో పురాణ ప్రవచనం ఇన్ని రోజులను ఉండేది కాదు. పూర్వం ప్రతిరోజు ప్రవచనం ఉండేది. ప్రవచనం ఎవరు చేయాలి అంటే అది ప్రవచనం కోసం రావడం, ప్రవచనం కోసం ప్రవచనం చెప్పి వెళ్ళిపోవడం అలా ఏమి ఉండేది కాదు. పూర్వం చక్కగా ఆయన సంధ్యావందనం చేసుకుని ఆయన వచ్చి గుళ్ళో కూర్చునేవారు. ఏదో ఆ రోజు మంచి మాట, అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన ఏదో ఒక మంచి ఓ అంబరీషుడు గురించో ఓ భక్తి ఓ పురుషార్థం ఆయన ఒక గంట చెప్పి ఆయన వెళ్ళిపోయేవారు. దీని ప్రభావం ఏమయ్యేదంటే మరునాడు ఉదయం జ్ఞాపకానికి వస్తుండేది, ధార్మికమైన జీవనం నడుస్తుండేది. దేవాలయము ధార్మిక జీవనమునకు ఆటపట్టు, మిమ్మల్ని ధార్మికంగా నడిపించేది దేవాలయం. అలాగే ఇక్కడి నుంచి కూడా మీకు సంకల్పం ముందు ఇక్కడి నుంచే వస్తుంది, వద్దు అలా చేయకు అని. కానీ ఎవడూ పూర్తి మంచివాడు కాడు, ఎవడూ పూర్తి చెడ్డవాడు కాడు. ఎందుకని? పూర్తి మంచివాడి దగ్గరికే చెడు సంకల్పం కూడా పెడుతూ ఉంటుంది. అన్నీ మంచి చేద్దామని ఎవడనుకుంటాడో వాడి దగ్గరికి చెడు సంకల్పం కూడా పెడుతుంది. బా ఎందుకు లేదు ఇవన్నీ అతను మాని పారేద్దాం అనిపిస్తుంటాడు. నేను ఎన్ని మార్లు అనుకున్నానో తెలుసా అండి, ఎన్ని మార్లు అనుకున్నాను. ఒక్కొక్కసారి ఇందుకు మనం ఏమైనా తాంబూలం పుచ్చుకోవాలా, ఓ రూపాయి పుచ్చుకోవాలా, ఎందుకు ఈ శ్రమ మనకి, ఎందుకు ఈ సెలవులన్నీ వృధా చేసుకోవడం? ఒక్కొక్కసారి అందరూ ఎందుకండి అంతంత సెలవులు పెట్టి జీతం కూడా నష్టపెట్టుకుని అంత కష్టపడి ప్రవచనం చేసి ఎందుకండి హాయిగా సంతోషంగా గడపక అంటుంటే, లేకపోతే ఏదో చాలా క్లేశం కలిగింది అనుకోండి, ఎక్కడో మనసుకి చికాకేసింది అనుకోండి, ఏ ఈ ప్రవచనాలు మానేసి సాయంకాలం పూట ఏదో హాయిగా ఏదో ధ్యానం చేసుకుందాం, ఎందుకు మనకి ఈ ప్రవచనాలు అనిపిస్తూ ఉంటుంది.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4.
1: పశువుల పెంపకంలో మంచి సూక్ష్మజీవులని వాడటం వేల సంవత్సరాల కొద్దీ మాంసం పాల కోసమే కాక డబ్బు సంపాదించడానికి కూడా పశువులని పెంచుతున్నారు.
2: కానీ మేత భూములు అంతకంతకు తగ్గిపోతున్నాయి. పశుదాణా ఖరీదు పెరిగిపోవడంతో పశువుల పెంపకంలో లాభాలని రాబట్టుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పశువులని చిన్న చిన్న జాగాల్లోనూ కొట్టాల్లోనూ ఉంచితే అది దుర్వాసనకి అపరిశుభ్రతకి కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పశువులకి పాక్స్, ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ వంటి తీవ్రమైన రోగాలు సోకే అవకాశం ఉంది. అంతేగాక పేలు, ఈగల ద్వారా వ్యాపించే రోగాలు కూడా పశువుల ఉత్పాదకతని తగ్గిస్తాయి. పశువుల మీద విపరీతంగా వాడుతున్న యాంటీబయాటిక్స్ వల్ల రోగాలు సంక్రమణ చికిత్స కోసం మనుషుల మీద వాడుతున్న యాంటీబయాటిక్స్ ప్రభావం నశిస్తుంది. ఇది ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలుపుతుంది. ఈ వీడియోలో బంగ్లాదేశ్కి చెందిన అనుభవజ్ఞులైన రైతుల నుంచి దాణా ఖరీదుని తగ్గించడానికి మంచి సూక్ష్మజీవులు ఎలా దోహదపడతాయో, పశువులకి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పి వాటి ఆరోగ్యాన్ని అవి ఎలా నిలుపుతాయో నేర్చుకుందాం. ప్రకృతిలో ఉచితంగా లభించే మంచి సూక్ష్మజీవులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. మంచి సూక్ష్మజీవులు వ్యర్థాలను వేగంగా కుళ్లబెట్టి చెడు క్రిములను నాశనం చేస్తాయి.
3: మా పొలంలో దుర్వాసన రాకుండా సూక్ష్మజీవులని వాడతాం. పొలం చుట్టుపక్కల్లో చెడు ప్యాథోజన్లని, ఈగల్ని కూడా అవి అరికడతాయి.
2: దాణాలోనూ, తాగే నీళ్లలోనూ మంచి సూక్ష్మజీవులని కలపడం పశువుల ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. మంచి సూక్ష్మజీవులను దాణాలో కలిపితే దానిలో పోషకాలు పెరుగుతాయి.
4: రుచి వాసన బాగుంటాయి కాబట్టి ఇలాంటి దాణాన్ని పశువులు బాగా మేస్తాయి. ఈ దాణాన్ని పశువులు జీర్ణం చేసుకోవడానికి సూక్ష్మజీవులు తోడ్పడతాయి.
2: మంచి సూక్ష్మజీవులు కలిపిన దాణాన్ని మీ పశువులకి మేపితే కాన్సన్ట్రేటెడ్ దాణా మోతాదుని తగ్గించవచ్చు.
4: గడ్డి మీద మంచి సూక్ష్మజీవులను చల్లి దాని మీద అరగంట సేపు మూత పెడతాం. దానివల్ల గడ్డి మెత్తపడుతుంది. పశువులకి అది బాగా నచ్చుతుంది. ఏవైనా చెడు క్రిములు గాని బూజులు గాని ఉంటే అది వాటిని చంపేస్తుంది.
2: మీకు దగ్గర్లోని వ్యవసాయ పశువుల దుకాణంలో గాని, విశ్వవిద్యాలయంలో గాని, ఎక్స్టెన్షన్ సేవ నుంచి గాని మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం లేక ఈఎంని కొనవచ్చు. వాడే ముందు సూక్ష్మజీవులని తప్పకుండా సక్రియం చేయాలి. 2 గుప్పెళ్ల మలాసల్ని, 2 గుప్పెళ్ల ఈఎంని తాజా నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని 100 లీటర్ల నీళ్లలో కలిపి గాలిచోరని పీపాలో పోసి నీడలో ఉంచాలి. మొదటి రోజున రోజుకి 2 సార్లు గ్యాస్ ని వదలాలి. 2వ రోజు నుంచి రోజుకి 1 సారి చేయాలి. 5 నుండి 10 రోజుల్లో సూక్ష్మజీవులు సిక్రయమై వాడడానికి సిద్ధమవుతాయి. ఉప్పని తీయని వాసన వల్ల అది మీకే తెలుస్తుంది. స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. 2 గుప్పెళ్ల బియ్యం, గోధుమలు లేక మొక్కజొన్నలని ఒక మట్టి కుండలో పోయాలి. ఇంకో కుండలో 2 గుప్పెళ్ల సగం ఉడికిన పప్పులు పోసి 2 గుడ్డతో కప్పాలి. పప్పులు పోసిన కుండని వెదురు పొదలో గాని, చీకటిగా తేమగా ఉండే చోట గాని పెట్టి ఆకులతో కప్పాలి. మంచి సూక్ష్మజీవులు చీకటిగా తేమగా ఉండే చోట్ల బాగా పెరుగుతాయి. బియ్యం పోసిన కుండని గడ్డివాములో పెట్టాలి. ఇక్కడి ఉష్ణోగ్రత స్థిరంగా వెచ్చగా ఉంటుంది. పెరిగే బూజు సూక్ష్మజీవులకి అలాంటి వాతావరణం అవసరం. 5-6 రోజుల తర్వాత సూక్ష్మజీవులు పెరిగి తెల్లని నూలు దారల్లా కనిపిస్తాయి. ఇప్పుడు 12 చెంచాలు లేక 200 మిల్లీలీటర్ల బియ్యం కడిగిన నీళ్లలో 12 చెంచాల మలాసాలని కలపాలి. అందులో 2 చెంచాల పెరుగుని, 1/2 చెంచా లేక 6-7 గ్రాముల ఈస్ట్ని కలపాలి. ఇప్పుడు బియ్యం పోసిన కుండలోంచి, పప్పులు పోసిన కుండలోంచి 1/2 చెంచాడు చొప్పున సూక్ష్మజీవులను తీసుకోవాలి. ఈ 2 2 లీటర్ల నీళ్లలో కలపాలి. సూక్ష్మజీవులని సంక్రియం చేయడానికి ఈ మిశ్రమాన్ని గాలిచోరని జాడీలో పోసి వారంపాటు నిలువుంచాలి. రోజుకి 1-2 సార్లు జాడీలోని గ్యాస్ని విడుదల చేయడాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ మంచి సూక్ష్మజీవులని వాడుకునే రకరకాల పద్ధతులని చూద్దాం. మీ కొట్టంలో దుర్వాసనని అరికట్టడానికి పేడను, మూత్రాన్ని విడివిడిగా ఉంచేందుకు ప్రయత్నించాలి. పేడతో మూత్రం కలిస్తే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు విడుదలై దుర్వాసనకి కారణమవుతాయి. పొడి తవుడు, రంపపు పొట్టు, కొబ్బరి పొట్టు లేక గడ్డిని నేల మీద పరచి దానిమీద క్రమం తప్పకుండా సూక్ష్మజీవులని చల్లుతుండాలి.
4: లీటర్ సూక్ష్మజీవులని 100 లీటర్ల నీళ్లలో కలిపి గడ్డి పరుపు మీద చల్లుతాను. మంచి సూక్ష్మజీవులని పరుపు పీల్చుకుని చెడు క్రిముల్ని చంపేస్తుంది. కొట్టం బయట పేడ, ఇతర వ్యర్థ

0: కొన్నిసార్లు కుప్పబోసే చోట కూడా చల్లుతాను. దీనివల్ల ఈగలు పేలు రావు, చెడువాసన కూడా ఉండదు. మేం మా వ్యర్థాలని సరిగ్గా నిర్వహించగలం. ఆవు పేడని, గడ్డి పరుపుని చక్కగా పనికొచ్చే ఎరువుగా మార్చుతుంది. దాన్ని మేము రైతులకి అమ్ముతాం.
1: మీ పశుధానాన్ని శుద్ధీకరించడానికి చెంచాడు సూక్ష్మజీవులను, చెంచాడు మలాసలని 1.5 లీటర్ల నీళ్లలో కలిపి ఈ మిశ్రమాన్ని 10 కిలోల దానాకి కలపాలి. లేదా 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 900 మిల్లీలీటర్ల నీళ్లలో కలిపి 10 కిలోల కాన్సన్ట్రేట్ దానాలో కలపవచ్చు. దీన్ని ఒక సంచిలోనో పీపాలోనో ఉంచవచ్చు. అది పులిసినప్పుడు వచ్చేటి పులుపు వాసన వల్ల ఫీడ్ సిద్ధమైందని తెలుస్తుంది. వేడి వాతావరణంలో 3 నుంచి 4 రోజులు, శీతాకాలంలో 7 నుంచి 8 రోజులు పడుతుంది.
0: ఒక్కోసారి మేము రెడీమేడ్ దానాని కొంటాం. కొన్న ప్రతిసారి దాన్ని దేశీ సూక్ష్మజీవులతో శుద్ధి చేస్తాం. దానాలో ఏదైనా చెడు క్రిములు గాని బూజు గాని ఉంటే మంచి సూక్ష్మజీవులు వాటిని చంపేస్తాయి. ఇలా పులిసిన దానాన్ని పశువులు బాగా ఇష్టపడతాయి. మా కాన్సన్ట్రేట్ దానాన్ని మేమే తయారు చేసుకుంటాం. వేరువేరు దినుసులను తెచ్చి వాటిలో దేశీయ సూక్ష్మజీవులని సరిగ్గా కలిపి గాలి చొరని సంచిలోనూ పీపాల్లోనూ ఉంచుతాం. 3-4 రోజుల తర్వాత దాన్ని గడ్డిలో కలిపి పశువులకి మేపుతాం. దాన్ని అవి చాలా ఇష్టపడతాయి. దాని వాసన పశువులకి నచ్చుతుంది కాబట్టి అవి దాన్ని చాలా తొందరగా తింటాయి. మంచి సూక్ష్మజీవులు అరుగుదలకి తోడ్పడతాయి.
1: మేపడానికి ముందు పచ్చని దానా మీద గాని సైలేజ్ మీద గాని సూక్ష్మజీవులని స్ప్రే చేయవచ్చు. 6 చెంచాలు లేక 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పచ్చగడ్డి మీద లేకపోతే ఎండుగడ్డి మీద స్ప్రే చేసి 3 నుండి 4 గంటల పాటు మూసి ఉంచాలి. ఆ తర్వాత ఆ గడ్డిని పశువులకి మేపవచ్చు. ఆవులు తాగే నీళ్లలో కూడా సూక్ష్మజీవులని కలపవచ్చు. దానివల్ల పశువుల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజు నీళ్లు మార్చిన తర్వాత దాన్ని కలపాలి. దూడలకు చెంచాడు మిశ్రమాన్ని 75 మిల్లీలీటర్ల తాజా నీళ్లలో కలపాలి. ప్రకృతిలో మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేక ఈఎంని మీకు దగ్గరలోని వ్యవసాయ వస్తువుల షాపులో కొని వాటిని మలాసలు నీళ్లతో సంక్రియం చేయవచ్చు. లేదంటే స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. వాడే ముందు మిశ్రమంలో నీళ్లు తప్పకుండా కలిపి పల్చగా మార్చాలి. కాన్సన్ట్రేట్ దానా, సైలేజ్, పచ్చగడ్డికి సూక్ష్మజీవులను కలిపితే వాటి పోషకతత్వాలు పెరిగి అరుగుదల మెరుగవుతుంది. పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి పశువులు తాగే నీళ్లలో మంచి సూక్ష్మజీవులను కలపవచ్చు.
0: దేశీయ సూక్ష్మజీవులని వాడుతూ ఉంటే మాకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతున్నాయి. మా ఆవులు తక్కువ జబ్బు పడుతున్నాయి కాబట్టి మాకు మందుల ఖర్చు తగ్గుతోంది. ఆ ఆవులు ఎంతో ఆరోగ్యంగా తెలివిగా కనిపిస్తాయి కనుక అందరికీ అవి నచ్చుతున్నాయి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణ

0: నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు 0గా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే PM సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ 0గా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. PM సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. PM సూర్యాఘర్ .gov.in.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో బరువు గురించి తెలుసుకుందాం. బరువు తగ్గడానికి ఎన్నెన్ని చేస్తున్నానో, ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నా, వాకింగ్కి వెళ్తున్నా, అయినా తగ్గట్లేదు అని అంటున్నారు కొందరు. మీరు అదే బాధితులా? అయితే ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చూద్దాం. రాత్రులు ఆహారం మానేసి పండ్లే తింటున్నా, చాలామంది చెప్పే మాట ఇది. కానీ ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి కారణమవుతాయి. ఇది పెరిగి కొవ్వు పేరుకోవడానికి దారితీస్తాయి. కాబట్టి వాటిని స్నాక్స్గా తీసుకోండి పర్లేదు, కానీ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారానికి చోటివ్వాలి. ఉదయాన్నే జీరా, మెంతులు నానబెట్టిన నీటిని తాగుతున్నారు కొందరు. ఇవి జీర్ణ ప్రక్రియకు సాయపడతాయి. కేవలం వీటితోనే తగ్గుతారన్నది అపోహ మాత్రమే. ఏదైనా తినాలనిపిస్తే ఆరోగ్యమని నట్స్ని ఎంచుకుంటారు చాలామంది. కానీ వీటితో వచ్చే కెలరీలు తక్కువేమీ కాదు. కాబట్టి గుప్పెడు అన్న నియమం మాని తలా రెండు తినడానికి మొగ్గు చూపండి. రోజు తప్పకుండా వాకింగ్ చేస్తున్నా మంచిదే. అయితే కొవ్వు కరగడానికి నడక ఒక్కటే సరిపోదు. దాంతోపాటు కనీసం 2 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, బాడీ వెయిట్ వర్కౌట్లను చేయండి. త్వరిత ఫలితం ఉంటుంది. ఉదయాన్నే లేవగానే టీ, కాఫీలను తాగొద్దు. ఇవి కార్టిసోల్ విడుదలకు కారణమవుతాయి. అంతేకాదండి, హార్మోన్లపై ప్రభావం చూపి పొట్ట దగ్గర కొవ్వు పేరుకోవడానికి దారితీస్తాయి. వేడి నీళ్లు తాగడం, ఆపై ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకున్నాక అరగంట ఆగి అప్పుడు టీ, కాఫీల జోలికి వెళ్ళండి. ముఖ్యంగా డైట్ ఏదైనా సొంతంగా నిర్ణయించుకోవద్దు. ఎవరిని అనుసరించొద్దు, నిపుణులను అడిగి తెలుసుకోండి. వారి సూచనలనే అనుసరించండి. అయితే బరువు తగ్గడానికి జుంబా డాన్స్ చాలా బాగా పనిచేస్తుందండి. లావణ్య ఒక గృహిణి. ఇంట్లోనే ఖాళీగా ఉండటం, టీవీ చూస్తూ మోతాదుకు మించి తినడం ద్వారా అధికంగా బరువు పెరిగి అనారోగ్యానికి గురైంది. వైద్యులు బరువు తగ్గాలని సూచించారు. అయితే ఆమె జుంబా సెంటర్లో చేరింది. ప్రత్యేకంగా ఓ ట్రైనర్ను కూడా పెట్టుకుని మోతాదులో ఆహారం తీసుకుని వర్కౌట్లు చేయడం మొదలుపెట్టింది. 8 నెలల్లో 6 కేజీల వరకు బరువు తగ్గింది. రోజూ జిమ్కు వెళ్లడం, వాకింగ్ చేయడాన్ని చాలా బోరింగ్గా ఫీల్ అవుతారు చాలామంది. ఇలాంటి వారు ఫన్గా, ఫిట్గా మారేందుకు జుంబా సెంటర్లు మంచి వేదికలుగా మారుతున్నాయి. 12 ఏళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల గృహిణుల వరకు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. థైరాయిడ్, పీసీఓడి, అధిక బరువు, తదితర ఇబ్బందులతో బాధపడే మహిళలు జుంబా వ్యాయామంతో నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మహిళలకే ప్రత్యేకమైన జుంబా సెంటర్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మహిళలు అధికంగా ఈ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ బావ. బోరింగ్ వ్యాయామాలతో విసిగిపోతున్నారా? బిజీ లైఫ్ బద్ధకంతో వ్యాయామం చేయలేకపోతున్నారా? అయితే మ్యూజిక్ వింటూ ఓ స్టెప్ వేయండి, సాంగ్స్ పెట్టుకుని లయబద్ధంగా డ్యాన్స్ చేయండి. అటు ఆనందం ఇటు ఆరోగ్యాన్ని సొంతం చేసే ఈ విధానమే జుంబా. జుంబా చేయడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. జుంబాలో ఫాస్ట్ స్లో డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి. శరీరంలో ప్రతి అవయవ కండరాన్ని ఈ వ్యాయామం కదిలిస్తుంది, కండరాలను పటిష్టం చేస్తుంది. రోజు ఈ వ్యాయామం చేయడం ద్వారా సామర్థ్యం పెరిగి నిస్సత్వ దూరమవుతుంది. ఈ డ్యాన్స్ సక్రమంగా చేసేందుకు ఓ సర్టిఫైడ్ మహిళా ట్రైనర్ కూడా ఉంటారు. శరీరమంతా కదిలేలా విసుగు చెందకుండా స్టెప్పులు వేయిస్తూ వ్యాయామం చేయిస్తారు. శరీరంలో ఎక్కడ అధిక మోతాదులో కొవ్వు ఉన్నా బాల్ వర్కౌట్, స్టెప్పర్, కోర్ స్ట్రెంగ్త్ వంటి వ్యాయామాలు చేయిస్తారు. అరగంట పాటు జుంబా డ్యాన్స్ చేస్తే క్యాలరీలు కరుగుతాయి. వీటికి సరిపడా క్యాలరీలు దొరికే డైట్ చార్ట్ను సెంటర్లోని న్యూట్రిషనిస్ట్ సూచిస్తారు. జుంబా చేసే సమయంలో కాస్త నీరసానికి గురైనా బీట్రూట్, క్యారెట్, కీరాతో చేసిన డ్రింక్స్ ను తక్షణ శక్తి కింద ఇస్తారు. శరీర సామర్థ్యాన్ని బట్టి మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, పండ్లు, బ్రౌన్ రైస్, సీడ్స్ వంటి ఆహారాన్ని సూచిస్తారు. సెంటర్లలో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు, వారే డైట్ ను సూచిస్తారు. కొన్ని సెంటర్లు ప్రత్యేక ఛార్జీలు తీసుకుని డైట్ అందిస్తున్నాయి. అయితే జుంబా డాన్స్ చేయడం వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. జుంబా డాన్స్ తో శ్రమ పడినట్లు తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందుతుంది. శరీరంలో కొవ్వు పరిమాణం తగ్గి నాజుగ్గా తయారవుతారు. ఇంకా శరీరం దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కండరాలు పటిష్టంగా తయారవుతాయి. ఈ డాన్స్ తో ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. పెద్ద పెద్ద బరువులు ఎత్తకుండానే బరువు తగ్గచ్చు. మహిళలైతే థైరాయిడ్, పీసీఓడి నుంచి బయటపడచ్చు. ఇక జుంబా డాన్స్ గుండె కొవ్వు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రోజుకి ఒక గంట జుంబా చేస్తే 300 నుంచి 600 క్యాలరీలను కరిగించవచ్చు. ఏరోబిక్స్ కంటే జుంబా ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. సాధారణంగా శరీరానికి అవసరమైన ప్రోటీన్ను అందేలా చూసుకోవాలి. జుంబా చేసిన తర్వాత కూల్ డ్రింక్స్, మద్యం, హోమ్ స్ట్రింగ్స్, జంక్ ఫుడ్ తినకూడదు. ఆహార నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలి. అవసరమైతే నిపుణులను సంప్రదించాలి. గుండె ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో జుంబా చేయాలి.
2: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: വ്യാജമെപ്പും 1% 7 മൈനസ് സൈഡ് എഫക്ട്സിലേക്കുണ്ട് ട്രീറ്റ്മെന്റ് ചെയ്യപ്പെടുന്നു. ഹെഡ് ഓഫീസ് അഡ്രസ്: ഗ്രൗണ്ട് ഫ്ലോർ SR രാജു ബിൽഡിംഗ്, ടൗൺ റെയിൽവേ സ്റ്റേഷൻ റോഡ്, ജ്ഞാനാന്ത കണ്ടി ആസ്പത്രി എതിരുക, ഭീമവരം 2. കോൺടാക്ട് 9494565858.
1: സത്യശ്രീ കമ്പ്യൂട്ടേഴ്സ് മവദ അനി രകമുള്ള ലാപ്ടാപ്സ്, ഡെസ്ക്ടാപ്സ് മറിയു ആക്സസറീസ് ലഭിച്ചു. ചിപ്പ് ലെവൽ സർവീസിംഗ് മറിയു ലാപ്ടാപ് ബോഡി ഫാബ്രിക്കേഷൻ മാ പ്രത്യേകത. റീപബ്ലിഷ് ലാപ്ടാപ്സ് ആൻഡ് ഡെസ്ക്ടാപ്സ് സെയിൽസ് ചെയ്യപ്പെടുന്നു. സ്റ്റുഡന്റ് ഐഡി കാർഡ് ഉണ്ടേ ലാപ്ടാപ് ആക്സസറീസ് പൈ 10% ഡിസ്കൗണ്ട് ലഭിച്ചു. സംപ്രദിച്ചി സത്യശ്രീ കമ്പ്യൂട്ടേഴ്സ് ആപ്പോസിറ്റ് വേണുഗോപാൽ സ്വാമി ടെമ്പിൾ, സൺഡേ മാർക്കറ്റ്, ഭീമവരം. കോൺടാക്ട് 9703334116 9703334116.
2: വെൽക്കം ബാക്ക് ടു ആയുഷ്മാൻ ഭവ. సబ్బులు మన చర్మంపై ఉన్న మురికి, మలినాలు, సూక్ష్మజీవులు తొలగించడానికి, శరీరాన్ని శుభ్రంగా తాజాగా ఉంచడానికి, కొన్ని చర్మ సమస్యలు తొలగించడానికి సాయపడతాయి. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న కొన్ని సబ్బులు శరీర వర్ణాన్ని మార్చకపోగా దుష్ప్రభావాలతో కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. దీంతో చాలా మంది బాధితులు చర్మ వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో శరీర సంరక్షణకు మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఈ క్రమంలో అసలు ఏ రకం సబ్బు వాడాలి? ముఖానికి శరీరానికి వేరువేరు సబ్బులు వాడాలా, ఒకటే వాడాలా? ఇలా 125,000 ప్రశ్నలున్నాయండి. అయితే ఈరోజు వాటన్నింటికి సమాధానం తెలుసుకుందాం. సబ్బు వాడితే చర్మం తెల్లగా మారుతుందా అంటే కాదని అంటున్నారు నిపుణులు. ఏ రంగుతో పుట్టామో జీవితాంతం అదే ఉంటుంది. శరీర వర్ణం జన్యువుల ఆధారంగా వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జాగ్రత్తలతో చర్మం నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది తప్పితే పూర్తిగా రంగు మారదు. ఇప్పుడు మనది ఏ తరహా చర్మమో తెలుసుకుని దానికి తగ్గట్టు సబ్బును ఎంచుకోవాలి. పొడి చర్మం ఉంటే అలోవీరా, కొబ్బరి నూనె, ఆల్మండ్, ఆలివ్ ఆయిల్, షియా బటర్, కోకో బటర్, హైలరోనిక్ యాసిడ్ వంటివి ఉన్న మాయిశ్చరైజింగ్ సోప్లను వాడాలి. ఇవి తేమను కాపాడతాయి, చర్మం బిగుసుకుపోకుండా, పొలుసులుగా మారకుండా నిరోధిస్తాయి. వీటిని ఏ చర్మం ఉన్నవారైనా శీతాకాలంలో వాడచ్చు. జిడ్డు చర్మం, మొటిమలు ఉంటే ఈ రకమైన సబ్బులను వాడాలి. గ్లైకాలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, యాక్టివేటెడ్ చార్కోల్, టీ ట్రీ ఆయిల్ వంటి పదార్థాలు ఉన్న సబ్బులను వాడాలి. ఇవి మన చర్మం మీద ఏర్పడే అదనపు తైలాన్ని తొలగిస్తాయి, స్వేద రంధ్రాలను శుభ్రం చేస్తాయి. సాలిసిలిక్ యాసిడ్ ఉండే క్లెన్సింగ్ సబ్బులు, యాంటీబాక్టీరియల్ లావెండర్ సబ్బులు వాడటం మంచిది. డాక్టర్ల పర్యవేక్షణ సలహా మేరకే వీటిని వినియోగించాలి, ఎక్కువగా వాడకూడదు. సున్నితమైన చర్మం ఉన్నవారు లిక్విడ్ ఫ్రీ క్లెన్సర్స్ వాడితే మంచిది. వీటిలో గాఢ రసాయనాలు ఉండవు. గ్లిజరిన్ బేస్డ్ సెటైల్

ఆల్కహాల్, స్టెరైల్ ఆల్కహాల్ వంటి కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని తేమను తొలగించవు, చర్మం పాడవకుండా ఉంచుతాయి. ఓట్మీల్, గోట్స్ మిల్క్స్ వంటి సున్నిత పదార్థాలు ఉన్న ఫ్రాగ్రెన్స్ ఫ్రీ సబ్బుల్ని ఎంచుకోవాలి. కఠిన రసాయనాలు ఉన్న వాటికి దూరంగా ఉంచాలి. హెర్బల్ సోప్స్ కూడా చాలా మంచివి. సాధారణ చర్మం ఉన్నవారు కొబ్బరి నూనె, అలోవీరా తదితర సహజ పదార్థాలతో చేసే సబ్బులు మంచి ఎంపిక. అసలు సబ్బులను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం. సబ్బులు కొనే ముందు వాటిలో ఏ పదార్థాలు వాడారో చూడాలి. తమ చర్మతత్వానికి సరిపోయేదాన్ని ఎంచుకుని దీర్ఘకాలం వాడొచ్చు. ముఖానికి శరీరానికి ఒకే సబ్బు వాడినా పెద్దగా సమస్య ఉండదు. సబ్బులో టీఎఫ్ఎం కనీసం 76% ఉండే వాటిని సమర్థవంతమైనవిగా భావిస్తారు. సబ్బు కొనే ముందు వీటిని పరిశీలించాలి. గాఢ సబ్బులు ఎక్కువగా వాడితే చర్మం తేమను కోల్పోయి పొడిబారే ప్రమాదముంది. అందుకే వాటిని తక్కువగా వాడాలి. టాక్సిక్ కెమికల్స్, స్ట్రాంగ్ డిటర్జెంట్లు, ఆల్కహాల్, పెట్రోలియం ఉత్పత్తులు, గాఢ రసాయనాలు, కృత్రిమ రంగులు, కృత్రిమ ఫ్రాగ్రెన్స్ తదితరాలు ఉండేవి ఎంచుకోవద్దు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి ఇది ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ప్రతిక్రియా నయుక్తం కూపఖననం సందీప్తే వహ్నినా గృహే.
1: ఆపదలకు ప్రతిక్రియ ముందుగానే ఆలోచించి ఉంచుకోవాలి. అంతేగాని ఇల్లు తగులబడుతూ ఉంటే నూతన తవ్వుటకు యత్నించుట బుద్ధిమంతుల లక్షణం కాదు.

0: निदपि लघुं क्वचित् सत्कार्यसाधकम्।
1: చెడు సలహాలనిచ్చుచూ పెద్దలనైనా ధిక్కరించాలి, భద్రమని హెచ్చరించాలి. సత్కార్యముల చేయమనిన ఎడల చిన్నల మాటనైనా తీసివేక పాటించాలి.
0: ప్రవిచార్యోత్తరం దేయం సహసానవదేత్ క్వచి శత్రోరపి గుణాగ్రాహ్య గురోస్త్యాజాస్తు దుర్గుణా.
1: ఎవరికైనా బాగా ఆలోచించే మాటనివ్వాలి. తొందరపడి ఏమిన్ని మాట్లాడకూడదు. శత్రువుల యందు మంచి గుణాలను ప్రశంసిస్తూ ఉండాలి.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
2: మాస్టర్ వింటున్నారు సూక్తి సుధ కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మనం మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.
3: స్వసంకితానాం సామీప్యం త్యజేత్వై నీచ సేవనం, సంలాపం నైవ శృణుయా గుప్త కస్యాపి సర్వదా.
2: నిన్ను గూర్చి శంకించు వారితోనూ నీచులతోనూ కలియక దూరంగా వేతలికి ఉండుము. ఎవరైనను మాట్లాడుకొనుటను చాటున పొంచి వినకూడదు. దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగును.
3: బంధు స్త్రీ భృత్యవర్గ

0: రథం
1: ఆపద అనే గీటురాతి మీదనే తన తెలివితేటలు, శక్తియుక్తులను బంధువుల, భార్య, సేవకుల, మిత్రులు మొదలగు వారి స్థిరత్వమును, అభిమానమును మానవుడు తెలుసుకుంటూ ఉన్నాడు. తన హితాన్ని కోరే మిత్రుల మంచి మాటలు విననివాడు ఆపదలలో చిక్కి శత్రువులకు ఆనందము కలిగించును. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818 16 23 77 96 23.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయ వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: FM 90.4.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
2: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల కార్యక్రమానికి స్వాగతం. ఇనటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని పాలు పాఠం వింటారు.
3: బాబు, కిరణ్, సరిత,
4: ఏంటి నానమ్మా?
3: పాలు తాగుదురుగాని రండి. సరిత అది
4: నీ వెనకాలే ఉంది నానమ్మా.
3: ఏమిటి, నా వెనకాలే ఉందా? మరి మాట్లాడమేమిటే, బెల్లం కొట్టిన రాయిలా.
4: నిన్ను ఆట పట్టిద్దా అని మాట్లాడకుండా నీ వెనకాలే తిరుగుతున్నా నానమ్మా.
3: బాగానే ఉంది సంబడం, పదండి పాలు తాగుదురు గాని.
4: పాలు గీలు జాంతానై, మేం పాలు తాగం.
3: ఎందుకని?
4: ఎందుకంటే నువ్వు చాలా రోజుల నుంచి కథ చెప్తానని చెప్పటం లేదు, పాట పాడతానని పాడటం లేదు. అందుకని ఇప్పుడు నువ్వు కథన్నా పాటన్నా వినిపిస్తే గాని పాలు తాగేది లేదు.
3: ఇంకా నయం, డాన్స్ చేయమని లేదు, చిన్నపిల్లల్లాగా కథ చెప్పాలట కథ. తాగితే తాగండి, లేకపోతే లేదు. నేను వెళుతున్నా.
4: నానమ్మా, మేం పాలు తాగకుండా పడుకుంటే నాన్న మిమ్మల్నే కోపడతాడు, మీ ఇష్టం మరి.
3: మీతో పెద్ద చిక్కొచ్చి పడిందే నాకు. పాలు తాగమంటే తాగరు, అన్నం తినమంటే తినరు, కథలు చెప్పమంటారు, పాటలు పాడమంటారు, ఎక్కడ చచ్చేదే నేను. సరే కథ చెబుతాను కానీ ముందు పాలు తాగండి.
4: అమ్మమ్మమ్మమ్మ, నీ సంగతి మాకు తెలియదా నానమ్మ? ఇట్లా 6 నెలల నుంచి చెప్తున్నావు, ముందు కథ తర్వాతే తినడమైనా తాగడమైనా.
3: సరే ఏం కథ చెప్పను?
4: ఏదో ఒక కథ నీకు వచ్చింది చెప్పు.
3: సరే చెబుతా వినండి. పూర్వం ఒకప్పుడు కళింగ రాజ్యాన్ని సింగభూపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఎంతో మంచివాడు. ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పరిచి చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే కొంతకాలానికి ఒక పెద్ద సమస్య వచ్చి పడింది.
4: ఏంటా సమస్య?
3: కళింగ దేశపు అడవుల్లోకి ఒక ఒంటికను రాక్షసుడు వచ్చాడు.
4: ఎక్కడి నుండి వచ్చాడు?
3: ఎక్కడి నుంచో వచ్చాడు.
4: వచ్చి ఏం చేశాడు?
3: అడవిలోకి కట్టెల కోసం పోయేవాళ్ళని, పశువులను మేపడానికి పోయేవాళ్ళని పట్టుకుని చంపేసేవాడు. అతనికి అడవిలో ఎవరూ దొరక్కపోతే చుట్టుపక్కల గ్రామాల మీద పడి మనుషుల్ని, పశువుల్ని ఎత్తుకుపోయేవాడు.
4: నానమ్మ, రాజు దగ్గర ఎంతో సైన్యం ఉంటుంది, రథాలు, ఏనుగులు, గుర్రాలు ఉంటాయి కదా, రాజు వెళ్ళి రాక్షసుడిని ఓడించొచ్చు కదా.
3: నిజమే, అట్లా మంది మార్బలంతో వెళ్ళినప్పుడు రాక్షసుడు ఎక్కడో దాక్కునేవాడు, కొద్ది మంది వెళ్ళినప్పుడు వాళ్ళని చంపేసేవాడు. రాక్షసుడి బాధ తట్టుకోలేక ప్రజలు వచ్చి రాజుతో మొరపెట్టుకునేవారు. రాజుకి ఏం చేయాలో తోచలేదు. ఒకరోజున మంత్రుల్ని, సామంతరాజుల్ని, రాజ్యంలోని వీరుల్ని అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో రాజు ఈ విధంగా ప్రకటన చేశాడు.
5: రాక్షసుడిని ఎవరైతే ఓడిస్తారో, లేదా వాడిని ఎవరైతే బంధించి నాకు అప్పగిస్తారో, వారు కోరింది ఇస్తాను, ఈ రాజ్యాన్ని ఇవ్వమన్నా ఇస్తాను, వీరులు సాహసవంతులు ముందుకు రండి
6: అని అన్నాడు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక్క పిల్లవాడు మాత్రం మహారాజు ముందుకొచ్చి ఇలా అన్నాడు.
7: మహారాజా, ఆ ఒంటికను రాక్షసుడిని నేను బంధించి మీకు అప్పచెప్తాను, మీరు నన్ను అనుమతించాలి.
5: ఏంటి, నువ్వు ఆ రాక్షసుని బంధిస్తావా?
7: సందేహమా మహారాజా?
5: అవును, మహామహావీరులతోనే కాలేదా పని, నీ వల్ల ఏమవుతుంది పసిపిల్లవాడి?
7: చిత్తం, నేను పిల్లవాడినే,

0: అని నా శక్తి యుక్తులను తెలివితేటలను మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు.
1: భలే, పిట్ట కొంచెమైనా కూత ఘనంగానే ఉంది. చూడు నాయన, ఇక్కడ ఇంతమంది వీరాధి వీరులుండగా ఒక పసివాణ్ణి రాక్షసుని పట్టుకోవడానికి పంపించిన అపవాదును నేను భరించలేను. నీ తలంపు మానుకో.
0: మహారాజా, నాలో ఉన్న బాలవీరుని మీరు అవమానపరుస్తున్నారు. నాకు ఒక్క అవకాశం కల్పించండి, 10 రోజుల్లో ఆ రాక్షసుడిని మీకు అప్పగిస్తాను.
2: మహారాజా, మహారాజా, బాలవీరుడు రాక్షసుణ్ణి బంధించాడు.
1: అవునా? ఆశ్చర్యంగా ఉంది, ఎలా బంధించాడు?
2: మంత్రివర్యులు బాలుణ్ణి మీ వద్దకే తీసుకువస్తున్నారు. స్వయంగా మీరే బాలుడి ద్వారా తెలుసుకోండి మహారాజా.
1: సరే, స్వాగతం బాలవీర, సుస్వాగతం. మేమెవరమూ చేయలేని పని నీ వల్ల అయినందుకు మాకు ఆనందంగా ఉంది. ఇంతకు రాక్షసుని ఏ విధంగా బంధించగలిగావు?
0: ఏముంది మహారాజా, చాలా సులభం. ముందుగా కొంతమంది గ్రామస్తుల సహాయంతో ఒక పెద్ద గొయ్యిని తవ్వించాను. దానిపై నా బరువును మాత్రమే మోయగల కర్రముక్కలతోనూ ఆకులతోనూ తీగలతోనూ కప్పించాను. ఆ తరువాత రాక్షసుడు ఉండే చోటుకు వెళ్ళి వాడు నా వెనకాల కోపంతో పరిగెత్తుకు వచ్చే విధంగా వాణ్ణి రెచ్చగొట్టాను. రాక్షసుడు నా వెనక పరిగెత్తుకు వస్తూ ఉంటే నేను గొయ్యి మీదుగా పరిగెత్తాను. రాక్షసుని బరువును తట్టుకోలేక గొయ్యి మీద కట్టెలు విరిగి రాక్షసుడు గోతిలో పడిపోయాడు. అప్పుడు గ్రామస్తులంతా గులుసులతో రాక్షసుని బంధించారు. అంతే.
1: ఏమి తెలివితేటలయ్యా నీవి. అవును, నాకు అనుమానం. ఆ రాక్షసునికి దొరకకుండా ఎలా పరిగెత్తగలిగావు?
0: నా కాళ్లల్లో ఉన్న బలంతో, మనోధైర్యంతో.
1: నీ కాళ్లకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది బాలవీర?
0: నేను రోజుకి 3 గ్లాసులు పాలు తీసుకుంటాను, అందుకే రాక్షసునికి అందకుండా పరిగెత్తగలిగాను.
1: ఏంటి, పాలల్లో అంత శక్తి దాగి ఉందా? పాల గురించి మాకంటే నీకే ఎక్కువగా తెలిసినట్టుందే. ఏది, పాల గురించి నీకు ఏం తెలుసో మాకు వివరంగా చెప్పు.
0: పాలు అన్ని వయసుల వారికి మంచి ఆహారం, ముఖ్యంగా పిల్లలకు మరీ అవసరం. పాలల్లో మనిషి ఎదగటానికి, ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మాంసకృతులు, కాల్షియం, ఏ విటమిన్ ఇవన్నీ ఉన్నాయి. అందువల్లనే పాలను సంపూర్ణ ఆహారం అంటారు. అంతేకాదు, పాలు సులభంగా జీర్ణమవుతాయి. అందుకే అన్ని వయసుల వాళ్ళు, అంటే శిశువులు, పిల్లలు, పెద్దలు అందరూ పాలు తీసుకోవాలి.
1: చూడు బాబు, పాలంటే మేకపాలు, ఆవు పాలు, గేదె పాలు, ఇలా రకరకాల పాలున్నాయి. మరి వీటిలో ఏవి మంచివి?
0: గేదె పాలల్లో ఎక్కువ క్యాలరీల శక్తి, మాంసకృతులు, కాల్షియం లభిస్తాయి.
1: ఏమది, క్యాలరీల?
0: క్యాలరీలే. ఆహారంలో ఉండే శక్తిని క్యాలరీలలో కొలుస్తారు. మాంసకృతులు, కాల్షియం కూడా మనం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం.
1: ఓహో, అలాగా.
0: ఇక ఆవు పాలల్లో ఏ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది? ఒక విధంగా చెప్పాలంటే ఆవు పాలే శ్రేష్టమైనవి. ఈ పాలన్నీ ఒక రకమైతే తల్లిపాలు శిశువులకు ఎంతో మేలు చేస్తాయి. తల్లిపాలల్లో శిశువు ఎదుగుదలకు కావలసిన మాంసకృతులు, కాల్షియం మొదలైనవి ఉన్నాయి.
1: అది సరే బాలవీర, పాలల్లో మాంసకృతులు ఉన్నాయి, కాల్షియం ఉంది, విటమిన్లు ఉన్నాయని చెబుతున్నావు, బాగానే ఉంది. కానీ వాటిని తీసుకోవటం వల్ల లాభం ఏంటి, తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటో చెప్పు.
0: సరే, చెబుతా వినండి. పాలు తీసుకోవటం వల్ల పాలల్లోని కాల్షియం, ఎముకలు, దంతాలు సక్రమంగా పెరగటానికి ఉపయోగపడుతుంది. పాలల్లో ఉన్న మాంసకృతులు, విటమిన్లు ఆరోగ్యమైన జుట్టుకు, చర్మం మృదువుగా ఉండటానికి ఉపయోగపడతాయి. మనం తీసుకునే ఆహారంలో మాంసకృతులు, విటమిన్లు లోపిస్తే జుట్టు రాలిపోవడం, గోధుమ రంగులోకి మారిపోవటం జరుగుతుంది.
1: అలాగా, మరి ఏదో విటమిన్లు అన్నావు, దాని ఉపయోగం ఏమి?
0: పాలల్లో ఏ విటమిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. ముందుగా ఏ విటమిన్ గురించి వివరిస్తాను.
1: వివరించు బాలవీర.
0: పాలల్లో ఉన్న ఏ విటమిన్ అన్నిటికన్నా ముఖ్యమైనది. ఏ విటమిన్ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరం. మన దేశంలో ఏ విటమిన్ లోపం వల్ల చాలా మంది పిల్లలు చిన్నప్పుడే కంటి జబ్బులకు గురై గుడ్డివాళ్లుగా మారుతున్నారు. ముఖ్యంగా ఏ విటమిన్ లోపం వల్ల పిల్లల్లో రేచికటి వ్యాధి వస్తుంది.
1: అదేమి వ్యాధి బాలవీర?
0: రేచికటి వ్యాధి అంటే మసక చీకటిలో కళ్ళు కనిపించకపోవడం. దీన్ని అశ్రద్ధ చేస్తే పూర్తిగా గుడ్డివారుగా మారే ప్రమాదం ఉంది.
1: మరి దీనికి నివారణ లేదా బాలవీర?
0: ఎందుకు లేదు మహాప్రభు, ఉంది. ఈ జబ్బు లక్షణాలు కనపడగానే

0: రోజు 3 గ్లాసులు పాలు తీసుకుంటూ ఆకుకూరలు, కోడిగుడ్లు, ఏ విటమిన్ మాత్రలు తీసుకుంటే ఈ వ్యాధి నయమవుతుంది. ఇంకా ఏ విటమిన్ లోపం వల్ల కంటిలోని తెల్లగుడ్డు బురద రంగుకు మారుతుంది. కంటిలోని తెల్ల భాగం తేమ లేకుండా పొడిగా కాంతివిహీనంగా మారుతుంది. రోజు కనీసం 3 గ్లాసులు పాలు తీసుకుంటే ఇలాంటి కంటి జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు.
1: ఇంకేదో బి కాంప్లెక్స్ విటమిన్లు అన్నావు, అదేంటి బాలవీర?
0: పాలల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా లభ్యమవుతాయి. మనం తీసుకునే ఆహారంలో ఈ బి కాంప్లెక్స్ విటమిన్లు లోపిస్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ విటమిన్ల లోపం వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది. పాలల్లో డి విటమిన్ కూడా ఎక్కువే. డి విటమిన్ లోపం వల్ల పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి వచ్చి ఎముకలు గట్టితనం కోల్పోయి వాటి రూపం మారిపోతుంది. పొట్టికాళ్ళు, వంకర కాళ్ళు, ఎదురొమ్ము ముందుకు పొడుచుకు రావటం జరుగుతుంది. పాలు బాగా తీసుకుంటే పాలల్లో ఉన్న డి విటమిన్ రికెట్స్ వ్యాధి రాకుండా అరికడుతుంది.
1: మేము పాలు తాగుతున్నామే కానీ ఎందుకు తాగుతున్నామో తెలియదు. ఇంకా పాలతో మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి బాలవీర?
0: ముఖ్యంగా పిల్లల్లో మాంసకృత్తులు, పోషక పదార్థాలు లోపిస్తే ఎన్నో రకాల జబ్బులు వస్తాయి. పిల్లల్లో ఎదుగుదల ఉండదు. మరాస్మస్ అనే బక్కచిక్కె వ్యాధికి గురవుతారు. జుట్టు పలచబడి వెంట్రుకలు రాగి రంగులోకి మారతాయి. చర్మంపై మచ్చలు వస్తాయి. పిల్లలు అతి విరోచనాలు, నెత్తురు విరోచనాలకు గురవుతారు. ఇలాంటి జబ్బుల నుంచి పిల్లల్ని కాపాడాలన్నా, మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా రోజుకు కనీసం 3 గ్లాసుల పాలు తీసుకోవాలి. పాలల్లో ఉన్న మాంసకృత్తులు, పోషక పదార్థాలు, ఏ విటమిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు, డి విటమిన్ ఇవన్నీ పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరం. పాలు తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
1: అంటే ఏంటి బాలవీర?
0: అసలు రోగాలు మన దరికి చేరవు.
1: అయితే రాక్షసంతో పరుగు పందెంలో నువ్వు గెలవటంలోని విజయ రహస్యం పాలు తీసుకోవటమేనంటావు?
0: ముమ్మాటికి. అయితే ఇంకో రహస్యం మహారాజా.
1: ఏంటది బాలవీర?
0: ఒంటికన్ను రాక్షసుడికి రేచికటి వ్యాధి ఉంది. అందుకే మసక చీకట్లో నా వెంట పరిగెత్తి రాలేక కోతిలో పడిపోయాడు.
1: బలి బాలవీర, బలి. రేపటి నుంచి మా సైనికులందరికీ పాలు తాగిస్తాను.
0: పాలే కాదు, పెరుగు కూడా పాలతో సమానం మహారాజా.
2: అదర్రా సంగతి కిరణ్. సరిత నాయనా, కిరణ్, సరిత, కిరణ్, సరిత. కథ చెబితేనే పాలు తాగుతామని మంకు పట్టు పట్టారు, కథ చెబితేనేమో నిద్రపోయారు. ఇది వరుస. వీళ్లతో వేగలేకపోతున్నాను నేను.
3: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని పాలు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని విటమిన్లు పాఠం వింటారు.
4: రాము, రే రాము.
5: ఏంటమ్మా, ఏం చేస్తున్నావు?
4: హోంవర్క్ చేయాలమ్మా. పుస్తకాలు తీసుకుంటున్నా.
5: తర్వాత చేసుకుందిగానిలే, ముందు బజార్ వెళ్ళి కూరలు తీసుకురా.
4: చీకటి పడుతోందమ్మా, నేను ఇంకా హోంవర్క్ చేసుకోవాలి.
5: పర్వాలేదులేరా, ఎంతసేపు వెళ్ళొస్తావు? తొందరగా వచ్చి హోంవర్క్ చేసుకుందిగానిలే.
4: అబ్బా, ఈవేళప్పుడు బయటికి వెళ్తే నాకు సరిగ్గా కనపడదమ్మా. మళ్ళీ కూరలు పుచ్చులని నన్నే తిడతావు.
5: దుకాణంలో లైట్ ఉంటుందిలే, పుచ్చులు బాగానే కనపడతాయి. వెళ్ళి తీసుకురా.
4: నాకేమిటో చీకటి పడితే సరిగ్గా కనపడదమ్మా.
5: అయ్యో, అదేమిట్రా, మీ తాతకంటే వయసు అయిపోయింది కాబట్టి సరిగ్గా కనపడదు. ఇంత చిన్నవాడివి నీకు కనపడకపోవటం ఏమిటి?
4: ఏంటోనమ్మా, సాయంకాలం అయ్యేసరికి నాకు కళ్ళు సరిగ్గా కనిపించవు. ఏ పని చేయాలన్నా కష్టమవుతోంది. హోంవర్క్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నా.
5: అయ్యో, ఇలాగైతే ఎలారా? అందుకే కాబోలు, వీడికి సాయంత్రం ఏం పని చెప్పినా చెయ్యుడు. కొంపదీసి రేచీకటి కాదు కదా.
4: ఈ లైట్ ఏంటమ్మా ఇలా ఉంది? కొంచెం పెద్ద లైట్ పెట్టించమని నాన్నతో చెప్పు. నేను హోంవర్క్ చేసుకోవాలంటే కష్టంగా ఉంది. సరిగ్గా చేయటం లేదని టీచర్లు రోజు తిడుతున్నారు.
5: సరేలే, అలాగే. అదిగో మీ నాన్నగారు రానే వచ్చారు. నేను చెప్పడం దేనికి, నువ్వే చెప్పు.
6: ఏమిటి, ఏం చెప్పాలిట?
5: చూడండి, వీడికి కళ్ళు సరిగ్గా కనపట్టం లేదుట. లైట్ పెద్దది పెట్టించమంటున్నాడు. బహుశా రేచీకటేమో అని అనుమానంగా ఉంది.
6: అలాగా. ఒరే రాము, నీకు పగలు బాగానే కనిపిస్తుందా?

0: బాగానే కనిపిస్తుంది అన్న. చీకటి పడిన దగ్గర నుంచి ఏమీ కనిపించదు.
1: ఆహా, అలాగా అయితే ఇవి రే చీకటి లక్షణాలే. ఒరే, అనుమానం లేదురా.
0: రే చీకట? రే చీకటి అంటే ఏమిటి?
1: రే చీకటి అంటే పగలు బాగా కనపడి చీకటి పడే సమయానికి సరిగ్గా కనపడకపోవడాన్నే రే చీకటి అంటారు. అర్థమైందా?
0: మరైతే తొందరగా డాక్టర్కి చూపించండి అన్న.
1: ఒరే రాము, దీనికి డాక్టర్తో పని లేదు, అంతా మన చేతుల్లోనే ఉంది.
2: అంటే? అంటే మీ నాన్నగారు రోజు ఆకుకూరలు తెస్తారు కదా, ఎందుకనుకున్నావు? ఆకుకూరలు ఒంటికి చాలా మంచిది.
0: నాన్న, ఆకుకూరలు నాకు సహించవు, అందుకని నేను అవి తిన్ను.
1: ఆకుకూరలు తినవు, ఇంట్లోకి పళ్ళేవన్నా తెస్తే అవి కుళ్ళి చివరికి పారేయాలి తప్ప నువ్వు తిననే తినవు కదా.
0: బొప్పాయి పండు ఏం బాగుంటుంది, చప్పగా ఉంటుంది, అది తినమంటే ఎలా తినాలి? చక్కగా మామిడిపండు అయితే బాగుంటుంది.
2: అవును బాగుంటుంది, కానీ అది అన్ని కాలాల్లో దొరకదుగా.
1: ఒరే రాము, నేను చెప్పేది శ్రద్ధగా విను. రే చీకటి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఏ విటమిన్ లభించే ఆహార పదార్థాలు తీసుకుంటే మనకి రే చీకటి రానే రాదు.
0: అయితే చెప్పు నాన్న, ఏ విటమిన్ ఎందులో ఉంటుందో, ఎలా ఉంటుందో. ఇక నుంచి ఏదన్నా తినే ముందు అందులో ఏ విటమిన్ ఉందో లేదో చూసి మరీ తింటాను.
1: ఒరే రాము, ఏ విటమిన్ మన కంటికి కనిపించదు రాను, చూసి మరీ తినడానికి. ఏ విటమిన్ కొన్ని ఆహార పదార్థాల్లో ఉంటుంది, అది కూడా కొంచెమే ఉంటుందిరా.
0: అయితే ఏ విటమిన్ ఎందులో ఉంటుంది?
2: నే చెప్తా విను. ఆహా, ఈ పాట విను.

బాయ్ పండుల ఉందును నేను, వెన్న నెయ్యి పాలు పచ్చ సొన, కాలేయం మరి చేప నూనెలో ఉంటా నేను, మరి ఉంటా నేను వస్తా.

0: అదన్నమాట.
1: నీకు సైన్స్ అని కొన్ని, బాగుండవని కొన్ని తినడం మానేసి ఇంతవరకు తెచ్చుకున్నావు.
0: అమ్మా, మరిప్పుడు నేను అన్నీ తింటే నా రేచికిట తగ్గిపోతుందా?
1: తప్పకుండా తగ్గిపోతుంది. నువ్వు సైన్సినా సైన్సకపోయినా ఎంతో కొంత రోజు క్రమం తప్పకుండా తింటుంటే నీ రేచికిటి తగ్గి మామూలుగా చూడగలుగుతావు.
0: సరేనమ్మా, ఈరోజు నుంచి నేను అన్నీ తినడం మొదలెడతాను. మరి నాన్న, ఏ విటమిన్ గురించి తెలిసింది? ఇది కాక ఇంకా ఏమైనా విటమిన్లు ఉన్నాయా?
2: ఓ, ఉన్నాయి రా రాము. విటమిన్లు ఏ, బి, సి, డి, ఈ, కే అనే పేర్లతో పిలువబడతాయి. అందులో ఏ విటమిన్ సంగతి తెలిసింది కదా. ఇక బి విటమిన్, దీనిలో చాలా విటమిన్లు కలిసి ఉంటాయి. B2 అని, B6 అని, B12 అని, నైసిన్ అని, ఇనోసిటాల్ అని, ఇలా ఎన్నో ఉంటాయి.
0: మరి బి విటమిన్ దేనిలో ఉంటుంది?
2: అదిగో మీ అమ్మ పాడడానికి సిద్ధంగా ఉంది, విను.

పొడు బియ్యం, తాజా కూరలు, ఆకుకూరలు, చేపలు మాంసం, కాలేయం, మూత్రపిండములు, మొక్కలు, చిగుళ్ళు, ఇలా ఎన్నో ఎన్నెన్నో అన్నిటిలో నేనున్నా. మరి నాతో స్నేహం చేస్తారా? చేయకపోతే? మరి చేయకపోతే? ఇదిగో చూడండి, మీ ఆకలి మందగించును.

0: భలే అమ్మా, భలే బాగా చెప్పావు. అయితే నాన్న, మరి మాంసం చేపలు తినని వాళ్ళకి బి విటమిన్ సరిగ్గా దొరకదా?
1: ఎందుకు దొరకదు? కాయగూరలు, ఆకుకూరలు, దంపుడు బియ్యము, వేరుశనగ మొదలగు వాటిల్లో బి విటమిన్ ఉంటుంది కదా, అవి తిన్నా బి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
0: ఇవన్నీ వింటుంటే భయం వేస్తుంది అన్న.
1: భయం దేనికిరా, జాగ్రత్తగా అన్ని రకాల ఆహారం సమపాళల్లో తీసుకుంటే ఏ జబ్బు ఉండదు రాదు.
0: అయితే మిగతా విటమిన్ల గురించి కూడా చెప్పు.
1: ఇప్పుడు సి విటమిన్ గురించి మీ అమ్మ పాడుతుంది విను.
2: మీ నోరంతా పుండా, చిగుళ్ళ నుంచి రక్తమా, అయ్యయ్యో దంతాలన్నీ కదిలే, కారే ముక్క. నా దగ్గర వీటికి మందుంది.

0: నాతో స్నేహం చేస్తే మరి జబ్బులెన్నడూ మీకు రావు.
1: అంటే పుల్లని పళ్ళల్లో సి విటమిన్ ఉంటుందన్నమాట.
2: అన్నమాట కాదు ఉన్నమాటే. చాలా మంది నారింజ బత్తాయి లాంటి పుల్లని పళ్ళు తింటే జలుబు చేస్తుంది అనుకుంటారు. నిజానికి వీటిలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఇది జలుబును అరికడుతుంది. ఇప్పుడు మీ అమ్మ డి విటమిన్ గురించి పాడుతుంది, విను.

మణికట్టులోన వాప, రొమ్ము ఎముకల లోపమా? అదేమిటి మీకు దొడ్డి కాళ్ళా? అరే మీ ఎముకలు పెడుసుబారాయా? అయితే సులువుగా విరగటం ఖాయం, కానీ చిటికలో నవి మటుమాయం. ఎలా

మరి నేను ఎక్కడుంటానో మీకు తెలుసా? నీలలోహిత కిరణాల్లో, అంటే సూర్యుడి కిరణాల్లో.

0: ఒరే, డి విటమిన్ గురించి అర్థమైంది కదా?
1: ఓ, అర్థమైంది. ఇంతేనా, ఇంకేమైనా విటమిన్లు ఉన్నాయా?
0: ఇంకా ఇ విటమిన్, కే విటమిన్ కూడా ఉన్నాయిరా.
1: మరైతే నాన్న, ఈ విటమిన్లన్నీ నాకు కావాలంటే ఏం చేయాలి? ఆ, ఏముంది, అవన్నీ సమృద్ధిగా దొరికే ఆహారం రోజు తీసుకోవాలి. అంటే?
0: అంటే పాలు, గుడ్లు, పళ్ళు, ఆకుకూరలు, మాంసము, ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలు మనం క్రమం తప్పకుండా తీసుకుంటే మనకి అన్ని విటమిన్లు లభించినట్టే.
1: ఇలా ఎన్నాళ్ళు తీసుకోవాలి నాన్న?
0: ఎన్నాళ్ళు ఏమిటి, ఎన్నేళ్ళు ఏమిట్రా రాము, దీనికో పరిమితి అంటూ లేదు. ఈ విటమిన్లు మన శరీరంలో నిలవ ఉండవు. అందుకని ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విటమిన్లు దొరికే పదార్థాలు ఎప్పుడూ మానకుండా తీసుకుంటూనే ఉండాలి.
1: అయితే ముందు నా రేచిగిడి తగ్గించుకుంటాను అమ్మా. ఇక నుంచి నేను క్యారెట్లు, ఆకుకూరలు బాగా తింటాను. అన్నట్లు నాన్న, ఈసారి బొప్పాయి పండు కూడా తీసుకురా, చకచకా తినేస్తాను.
0: ఒరే, నీకు బొప్పాయి పండు సహించదేమో కదట్రా.
1: సహించకపోయినా సరే, ముందు నా రేచిగిడి తగ్గాలి.
2: సరే గాని, చాలా పొద్దుపోయింది, ఇంట్లో ఉన్న కూరలతో వంట చేస్తాను.
1: త్వరగా చేయి, ఆకలేస్తోంది.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని పాలు మరియు విటమిన్లు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
4: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రేడియో విష్ణు 90.4 శ్రోతులందరికి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిస్టర్స్, మరి రోజు ఆగస్ట్ 21వ తేదీ ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ముచ్చట్లను ఈ రోజు మన కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. సమాజంలో పెద్దల అనుభవాన్ని, త్యాగాలను గౌరవిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా ఆగస్ట్ 21వ తేదీని ప్రపంచ జ్యేష్ఠ పౌరుల దినోత్సవంగా నిర్వహిస్తోంది. మన కుటుంబాల్లో, సమాజంలో వయోధికులు అందించిన సేవలను స్మరించుకోవడానికి ఈరోజు ఎంతో ప్రాధాన్యత కలిగింది.
1: అవునమ్మా, ముసలితనంలో ఉన్న పెద్దలకి తోడ్పాటుగా నిలవాల్సిన బాధ్యతను గుర్తు చేసే పవిత్రమైన రోజు ఇది. ఇక

0: అంతర్జాతీయంగా చూస్తే ఉగ్రవాద బాధితుల త్యాగాలను స్మరిస్తూ వారికి నివాళులు అర్పించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా ఆగస్టు 21న ఉగ్రవాద బాధితుల అంతర్జాతీయ జ్ఞాపకార్థ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకి, బాధితులకు మానసిక స్థైర్యాన్ని అందించడానికి ఈరోజు ప్రాముఖ్యత సంతరించుకుంది.
1: ఇక అలానే తెలుగు చలనచిత్ర సంగీత స్వర్ణయుగంలో అద్భుతమైన స్వరాలను అందించి అంజలి పిక్చర్స్ బ్యానర్పై అమర చిత్రాలను నిర్మించిన ప్రముఖ సంగీత దర్శకుడు నిర్మాత పి ఆదినారాయణరావు గారు 1914 ఆగస్టు 21న జన్మించారు. ఆయన సువర్ణ సుందరి, అనార్కలి, భక్త తుకారం వంటి అనేక చిత్రాలకు సార్వకాలీన మధుర గీతాలను స్వరపరిచి శ్రోతలను మురిపించారు. సుప్రసిద్ధ నటి అంజలీదేవి గారి భర్తగా, సంగీత దర్శకుడిగా మరియు నిర్మాతగా తెలుగు సినీ రంగానికి బహున్నత శోభను తెచ్చిన దిగ్గజ కళాకారుడు ఆయన.
0: ఇక దక్షిణ భారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడిగా ఆకాశవాణి సంగీత విభాగంలో విశేష సేవలందించిన పండితుడు సంజావందనం శ్రీనివాసరావు గారు 1918 ఆగస్టు 21న జన్మించారు. ఆయన కర్ణాటక సంగీతంలో ఎందరో శిష్యులను తీర్చిదిద్ది అన్నమయ్య సంకీర్తనల స్వరకల్పనలో మరియు సంగీత పరిశోధనల్లో కీలక పాత్ర పోషించారు. తనదైన సంప్రదాయ గాత్రంతో, విద్వత్తుతో దక్షిణ భారత సంగీత లోకంలో చెరగని ముద్ర వేసిన మహోన్నత సంగీత విద్వాంసుడు ఆయన.
1: అలానే తెలంగాణ పోరాట చరిత్రలో హైదరాబాద్ సంస్థాన నిజాం విమోచనోద్యమంలో వీరోచితంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ గవర్నర్ భీమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు 1921 ఆగస్టు 21న జన్మించారు. ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేతగా క్విట్ ఇండియా ఉద్యమంలో సత్యాగ్రహాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఉత్తరప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల గవర్నర్ గా, సోషలిస్ట్ భావాలున్న ప్రజానాయకుడిగా దేశానికి మహోన్నతమైన సేవలు అందించిన రాజకీయ ధీరుడు ఆయన.
0: ఇక తెలుగు సినీ సంగీత రంగాన తనదైన సున్నితమైన స్వరకల్పనతో అలరించిన ప్రముఖ సంగీత దర్శకుడు జి అశ్వత్థామ గారు 1927 ఆగస్టు 21న జన్మించారు. ఆయన జయభేరి, శ్రీకృష్ణ మాయ వంటి చిత్రాలలో మధురమైన క్లాసికల్ పాటలను స్వరపరిచి తెలుగు చలనచిత్ర సంగీతానికి ప్రత్యేక శోభని తీసుకొచ్చారు. సంగీత దర్శకుడుగా తెలుగు శ్రోతల హృదయాలలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న ప్రతిభావంతుడైన స్వరకర్త ఆయన.
1: అలానే భారతీయ చిత్రకళా ప్రపంచంలో తనదైన రేఖా చిత్రాలతో, గ్రామీణ జీవిత ప్రతిబింబాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన సుప్రసిద్ధ చిత్రకారుడు తోట లక్ష్మగౌడ్ గారు 1940 ఆగస్టు 21న జన్మించారు. ఆయన మెదక్ జిల్లాకు చెందిన కళాకారుడిగా తెలంగాణ పల్లెటూరి దృశ్యాలను, మనుషుల భావోద్వేగాలను తనదైన అద్భుతమైన ఆర్ట్ శైలిలో కాన్వాస్పై ఆవిష్కరించారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని భారతీయ లలిత కళారంగానికి బహోన్నతమైన కీర్తిని తెచ్చిపెట్టిన చిత్రకళా దిగ్గజం ఆయన.
0: ఇక అంతర్జాతీయ రసాయన విజ్ఞాన రంగంలో, ముఖ్యంగా క్రిస్టల్ ఇంజనీరింగ్ మరియు హైడ్రోజన్ బాండింగ్ పరిశోధనలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారతీయ శాస్త్రవేత్త గౌతమ్ రాధాకృష్ణ దేశరాజ్ గారు 1952 ఆగస్టు 21న జన్మించారు. ఆయన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్గా ఉంటూ ఘనస్థితి రసాయన శాస్త్రంలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు చేశారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ అధ్యక్షుడిగా సేవలందిస్తూ భారతీయ సైన్స్ కీర్తిని ప్రపంచ వేదికపై సమోన్నతంగా నిలిపిన మేధావి ఆయన.
1: అలానే సురభి నాటకరంగ వారసత్వంలో తనదైన అద్భుత అభినయంతో ఆకట్టుకున్న ప్రముఖ రంగస్థల నటీమణి రేఖందార్ ప్రేమలత గారు 1957 ఆగస్టు 21న జన్మించారు. ఆమె సురభి రంగాయణ నాటక సమాజం ద్వారా పౌరాణిక జానపద నాటకాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకాదరణ పొంది పద్య పఠనంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాంస్య పథకాలు, పురస్కారాలు అందుకుని సురభి నాటక కళా పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన సుప్రసిద్ధ నాటక కళాకారిణి ఆమె.
0: ఇక భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో అగ్రనాయకుడుగా, చాణిక్య రాజనీతిజ్ఞుడుగా దశాబ్దాల పాటు వెనుకుండి పార్టీ వ్యూహాలను నడిపిన ప్రముఖ రాజకీయ నేత అహ్మద్ పటేల్ గారు 1949 ఆగస్టు 21న జన్మించారు. ఆయన గుజరాత్ నుండి పలుమార్లు లోక్సభ మరియు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర రాజకీయాల్లో అత్యంత ప్రతిభావంతమైన పాత్ర పోషించారు. నిరాడంబరంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, సంకీర్ణ ప్రభుత్వాల నిర్వహణకు అత్యంత కీలకమైన రాజకీయ సేవలు అందించిన ధీరుడు ఆయన.
1: అలానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో టైగర్ నరేంద్రగా పేరుగాంచి ప్రజాదరణ పొందిన

0: ఒక రాజకీయ నాయకుడు ఆలి నరేంద్ర గారు 1946 ఆగస్టు 19 జన్మించారు. అలాని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో టైగర్ నరేంద్రగా పేరుగాంచి ప్రజాదరణ పొందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఆలి నరేంద్ర గారు 1946 ఆగస్టు 21 జన్మించారు. ఆయన హైదరాబాద్ నుండి 3 సార్లు లోక్సభ సభ్యుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా సేవలందిస్తూ ప్రజల సమస్యలపై గళమెత్తారు. తనదైన పదునైన ప్రసంగాలతో, ప్రజా పోరాటాలతో తెలంగాణ ఉద్యమంలో మరియు రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ధీర నేత ఆయన.
1: ఇక దక్షిణ భారత చలనచిత్ర రంగాన అగ్ర కథానాయికగా, నిర్మాతగా వందలాది చిత్రాలలో విలక్షణమైన అభినయంతో అలరించిన ప్రముఖ నటి రాధిక గారు 1963 ఆగస్టు 21 జన్మించారు. ఆమె కిరాయి రౌడీలు, న్యాయం కావాలి, స్వాతిముత్యం వంటి అనేక హిట్ చిత్రాలలో చిరంజీవి, కమల్ హాసన్ వంటి అగ్రనటుల సరసన నటించి ప్రేక్షకాదరణ పొంది టీవీ సీరియళ్ల రంగాన్ని కూడా ఎలారు. రాడాన్ మీడియా సంస్థ ద్వారా నిర్మాతగా సక్సెస్ అవుతూ నటిగా 5 పదుల కాలంగా వెండి తెరపై తనదైన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆవిడ.
0: అలానే తెలుగు, హిందీ చలనచిత్ర పరిశ్రమల్లో తన నిరాడంబరమైన అందంతో, నటనతో కుర్రకారును ఆకట్టుకున్న ప్రముఖ సినీ నటి భూమికా చావ్లా గారు 1978 ఆగస్టు 21 జన్మించారు. ఆమె యువకుడు చిత్రంతో పరిచయమై ఖుషి, ఒక్కడు, సింహాద్రి వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించి అత్యుత్తమ విజయాలు అందుకున్నారు. హిందీలో తేరే నామ్ చిత్రంతో ప్రసిద్ధి చెంది ప్రస్తుతం సహాయ నటిగా విభిన్నమైన పాత్రలను పోషిస్తూ అలరిస్తున్న ప్రతిభావంతురాలైన నటి ఆమె.
1: భారత క్రికెట్ చరిత్రలో ఆల్రౌండర్గా అద్భుతమైన రికార్డులు నెలకొల్పి దేశానికి తొలి టెస్ట్ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ దిగ్గజ క్రికెటర్ వినో మన్గఢ్ గారు 1978 ఆగస్టు 21 మనకి భౌతికంగా దూరం అయ్యారు. ఆయన ప్రారంభ బ్యాటర్గా, ఎడమచేతి వాటం స్పిన్నర్గా రాణిస్తూ లార్డ్స్ మైదానంలో సెంచరీ మరియు 5 వికెట్లు తీసిన అరుదైన మైలురాయిని సాధించారు. టెస్టుల్లో ఓపెనింగ్ భాగస్వామ్యంలో 413 పరుగుల ప్రపంచ రికార్డును నెలకొల్పి నేటికి మన్కడ్డింగ్ రన్అవుట్ శైలితో క్రీడా ప్రపంచంలో నిలిచిపోయిన మహోన్నత క్రికెట్ దిగ్గజం ఆయన.
0: ఇక తెలుగు సాహితీ లోకంలో, పత్రికా రంగంలో 5 పదుల కాలం పాటు ప్రమాదావనం కాలం ద్వారా లక్షలాది మంది పాఠకులకు దిశా నిర్దేశం చేసిన సుప్రసిద్ధ రచయిత్రి, కాలమిస్ట్ మాలతీ చందూర్ గారు 2013 ఆగస్టు 21 భౌతికంగా దూరమయ్యారు. ఆమె ఆంధ్రప్రభ వారపత్రికలు సుదీర్ఘకాలం శీర్షికను నిర్వహిస్తూ మహిళల సమస్యలకు, కుటుంబ సలహాలకు అద్భుతమైన పరిష్కారాలను అందించి హృదయ నేత్రి నవలకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. అనేక నవలలు, అనువాద గ్రంథాలను రచిస్తూ సరళమైన శైలితో తెలుగు పాఠక లోకాన్ని చైతన్యవంతం చేసిన మహోన్నత సాహితీమూర్తి ఆమె.
1: చారిత్రాత్మక సంఘటనలు, ఎంతో మంది మహామహుల విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపిద్దామమ్మా.
0: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరింకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్య, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. ఈ రోజు మరి మన శ్రోతలతోటి ఏం టాపిక్ ని మనం పంచుకోబోతున్నాం ఒకసారి చెప్తామా?
3: తప్పకుండా అన్నయ్య. మరి ప్రతి ఏటా ఆగస్ట్ 21న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నాకు విచిత్రమైన ఆలోచన వచ్చింది.
2: ఏంటది?
3: మరి రోజుల్లో సాంకేతికత పెరిగిపోయింది, మనుషుల వద్ద సమయం అసలే లేదు, అంత స్పీడ్ యుగం. కానీ ఎక్కడో ఒక మూల చిన్న చిన్న పదాలతో అల్లిన కవితలు ఇప్పటికీ కూడా సాహితీ ప్రియుల గుండెలను, సగటు మనుషుల మనస్సులను పిండేస్తూనే ఉన్నాయి. అసలు ఈ కవితలు అనేవి మనిషి జీవితంలో ఎలాంటి ప్రాధాన్యత కలిగి ఉన్నాయి? కొన్ని చిన్న చిన్న మాటలతో పెద్ద పెద్ద భావాలను చెప్పే ఆ కవిత మాయాజాలం శ్రోతలను, సాహితీ ప్రేమికుల్ని ఎలా ఆకట్టుకుంటోంది? ఈ రోజు మనం దీనిపైనే రేడియో విష్ణు 90.4 లో ముచ్చటించుకుందాం.
2: తప్పకుండానమ్మా. ప్రపంచ కవితా దినోత్సవం అనగానే మనసులో ఏదో తెలియని ఒక అనుభూతి, ఒక కావ్యమయ భావన ఉప్పొంగుతోంది ప్రతి ఒక్క.

0: వాళ్ళకి కూడా. నువ్వు అన్నది నిజంగా అక్షరాల నిజం అమ్మా. మనిషి జీవితంలో కవిత అనేది కేవలం కొన్ని కాగితాల మీద రాసే అక్షరాల కూర్పు మాత్రమే కాదు, అది మనిషి అంతరంగ తరంగం, భావోద్వేగాల అర్థం. మనిషి పుట్టినప్పటి జోలపాటి నుంచి చిన్ననాటి ఆటపాటలు, యవ్వనంలో ప్రణయ భావాలు, వయసు మళ్లిన తర్వాత అనుభవాల జ్ఞాపకాలు, చివరికి కంటినీటి బాష్ప బిందువుల వరకు ప్రతి ఘట్టంలోనూ కవిత అంతర్వాహినిలా ప్రవహిస్తూనే ఉంటుంది. సామాన్య భాషలో చెప్పాలంటే మాటలకు అందని భావాన్ని, గుండెల్లో దాగున్న వేదన్ని, ఆనందాన్ని ఒక్క పంక్తిలో ప్రపంచానికి చాటి చెప్పే శక్తి ఒక్క కవితకు మాత్రమే ఉంది.
1: అవునన్నయ్య, మాటలకు అందని భావాన్ని ఒక్క పంక్తిలో చాటి చెప్పే శక్తి నిజంగా కవితల్లోనే ఉంది. మరి ఈ సందర్భంలో నాకు ఒక గొప్ప విషయం గుర్తుకొస్తుంది. అసలు కవిత్వం అంటే ఏంటి? పెద్ద పెద్ద సమాసాలు, నిఘంటువులు తిరిగేసి రాసే క్లిష్టమైన పద్యాలు మాత్రమే కవిత్వం కాదు. సగటు మనిషి భాషలో ఆడుకునే, పిల్లవాడికి కూడా అర్థమయ్యే రీతిలో సరళమైన పదాలతో గుండెకు గుచ్చుకునేలా చెప్పడమే నిజమైన కవిత్వం. మన తెలుగు సాహిత్యంలో మహాకవి శ్రీశ్రీగారు అన్నట్లు, కదిలేది కలం పాత, కాలేది కడుపు బాధ, కవిత్వపు వస్తువులేవి కాదేది అనర్కం అన్నారు. అంటే రోడ్డు పక్కన ఉండే నల్లటి బొగ్గు ముక్క దగ్గర నుండి ఆకాశంలో మెరిసే నక్షత్రం వరకు ప్రతీదీ కవిత్వమే. చిన్న చిన్న పదాలతో పెద్ద అంతరార్థాన్ని చెప్పడమే ఈనాటి కవుల కవితల అతిపెద్ద విజయం కదా.
0: కరెక్ట్ అమ్మా, శ్రీశ్రీగారి మాటలు నిజంగా అమృత తుల్యాలని చెప్పుకోవాలి. పూర్వకాలంలో కవిత్వం అంటే గ్రంథాల్లో, పండితుల సభల్లో, రాజుల దర్బారుల్లో మాత్రమే పూజలు అందుకునేవి. సమాసాలు, వ్యాకరణ నియమాలు ఛందస్సులతో నిండుండేది. కానీ కాలక్రమేణా కవిత్వం ప్రజల మధ్యకొచ్చింది. అదే వచన కవిత్వం, లేదంటే మినీ కవిత్వం, హైకులు, నానీలు, మినీ కవితలు. ఈ చిన్న చిన్న పదాల కవితలు ఈనాటి పాఠకుల్ని, శ్రోతల్ని ఎంతగానో ఆకట్టుకోవడానికి కారణం ఏంటంటే అవి తక్కువ పదాల్లో ఎక్కువ భావాన్ని అందిస్తాయి. ఉదాహరణకి మన ఆధునిక కవులు రాసే కొన్ని చిన్న కవితలు చూడు. నీటి బొట్టు పడింది, నేల చిగురించింది, నీ కంటి బొట్టు పడింది, నా గుండె తడిసింది. ఎంత చిన్న మాటలు, కానీ దాని వెనుకున్న అనుభూతి ఎంత పెద్దదో కదా. పెద్ద పెద్ద వ్యాసాలు చదివితే రాని ఆనందం, లేదంటే కలగని కన్నీళ్లు ఈ రెండు పంక్తులు చదివితే క్షణంలో మనసుల్లోకి ఇంకిపోతాయి.
1: అవునన్నయ్య, నీటి బొట్టు పడింది, నేల చిగురించింది, నీ కంటి బొట్టు పడింది, నా గుండె తడిసింది. మరి ఎంత చక్కని చమత్కారం, ఎంతటి అనుభూతో కదా. మరి ఇలాంటి కవితలు విన్నప్పుడు, చదివినప్పుడు మనసుకు కలిగే ఆ నిశ్శబ్దం, ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ చిన్న చిన్న కవితలే ఈనాటి యువతను, సాహితీ ప్రేమికుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి రోజుల్లో అందరికీ కూడా సమయం తక్కువ, దాంతో చాలా మంది రెండు మూడు లైన్లలు అయిపోయి మినీ కవితలు, నానీలను ఎంతగానో ఇష్టపడుతున్నారు. వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, ఫేస్బుక్ పోస్టుల్లో అంతటా కూడా ఈ కవితల హడావిడి కనిపించడానికి కారణం ఆ తక్కువ పదాల్లో ఉన్న అపారమైన భావ తీవ్రతే. మనిషి ఏకాకిగా ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు ఒక చిన్న కవిత అతనికి గొప్ప ఓదార్పునిస్తుంది.
0: అవునమ్మా, ఓదార్పు అనే పదం చాలా గొప్పది. మనిషి జీవితంలో కవిత పోషించే అతి పెద్ద భూమిక ఏంటంటే అది ఒక మంచి మిత్రుళ్లా తోడుగా నిలుస్తుంది. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలుంటాయి. ఓటమి ఎదురైనప్పుడు, ప్రేమలో విఫలమైనప్పుడు, ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు, లేదంటే జీవితంలో ఒంటరితనం వెంటాడినప్పుడు ఏ మనిషి వచ్చి చెప్పలేని ఊరటని ఒక చిన్న కవిత అందిస్తుంది. కవి తన కవిత ద్వారా నీ మనసులోని భావాల్ని స్పృశించినప్పుడు, అయ్యో నా మనసులోని భావాన్నే ఈ కవి ఎంత బాగా అక్షరబద్ధం చేశాడో కదా అనిపించి మనసు తేలికపడుతుంది. అందుకే అంటారు, కవిత్వం అనేది మనిషి హృదయ గాయాలకు వేసే ఒక దివ్యమైన సంజీవని లేపనం అని.
1: అవునన్నయ్య, చాలా చక్కగా చెప్పావు. మనుషుల బాధలను ఓదార్చడమే కాదు, సమాజంలో తిరుగుబాటు జ్వాలలను రగిల్చడానికి, చైతన్యం నింపడానికి కూడా కవితలు మహత్తరమైన పాత్ర పోషించాయి. మన స్వాతంత్ర్య ఉద్యమ కాలం నుంచి మొదలు పెడితే సామాజిక రుగ్మతలపై సమరం వరకు కవుల కళాల నుంచి జారిన ఒక్కో కవితా పంక్తి ఒక శక్తివంతమైన ఆయుధంలా పనిచేసింది. గురజాడ అప్పారావు గారు రాసిన దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అనే రెండు పంక్తులు చాలు ప్రతి భారతీయుల్లో దేశభక్తి పొంగి పొల్లడానికి. అలానే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, తిలక్ గారు, కాళోజీ గారు రాసిన కవితలు సమాజంలో ఎంతో మందిని చైతన్యవంతం చేశాయి. కవితకు ఉండే ఆ విస్తృతమైన సామాజిక శక్తి, ఆలోచన రేకెత్తిచ్చే గుణం మరే మాధ్యమానికి లేదు.
0: నిజమేనమ్మా, కాళోజీ గారి మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. నా గొడవ నా మాట, నా అక్షరాలు నా ఆయుధాలు అని చెప్పిన ఆయన

0: లాంటి కవితలు సమాజాన్ని ఎంతగా ఉర్రూతలుగించాయో మనందరికీ తెలుసు. అంతేకాదు, రోజువారీ జీవితంలో సామాన్య మనుషుల్ని కూడా కవిత అనేది ఒక పెద్ద మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. మనం ఉదయాన్నే లేవగానే పక్షుల కూతలు విన్నప్పుడు, వర్షంలో మొదటి చినుకు నేలను తాకినప్పుడు వచ్చే ఆ మట్టి వాసన పీల్చినప్పుడు, అమ్మ చేతి కమ్మని వంట తిన్నప్పుడు మన లోపల తెలియకుండానే ఒక కవితాత్మక భావన పుడుతుంది. ఆ భావనకి అక్షర రూపాన్ని ఇచ్చినప్పుడు అది కవిత అవుతుంది. కవిత రాసేవాడే కవి కానక్కర్లేదు. ప్రకృతి అందాలను చూసి మైమరిచిపోయే ప్రతి మనిషి తన అంతరంగంలో ఒక కవే.
1: అవునన్నయ్య, చాలా చక్కని మాట అయితే చెప్పావు. మరి ప్రకృతిని చూసి ఆనందించే ప్రతి మనిషి తన అంతరంగంలో ఒక కవిని. అసలు చిన్న చిన్న పదాలతో కవితలు రాయడంలో ఉన్న అసలైన మెళకువ ఏంటో తెలుసా? ఆ పదాల్లో సహజత్వం మరియు అనుభూతి ఉండాలి. మరి పెద్ద పెద్ద నిఘంటువుల్లోని కఠినమైన పదాలు వాడితే పాఠకుడు ఆ నిఘంటువు తిరగేయడానికి సరిపోతుంది, భావం గుండెకు చేరదు. కానీ రోజువారీ మనం వాడే చిన్న చిన్న మాటల్ని ముత్యాల్లా పేర్చి ఒక క్రమ పద్ధతిలో అమర్చితే అది పాఠకుడి హృదయాన్ని నేరుగా తాకుతుంది. అందుకే ఈనాటి కవులు చాలా మంది సామాన్య ప్రజల నిత్య జీవిత భాషని తమ కవితా వస్తువుగా, భాషగా మలుచుకుంటున్నారు. అందుకే అవి సాహితీ అభిమానుల్లే కాకుండా సామాన్య శ్రోతల్ని కూడా అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
0: అవునమ్మా, దీనికి తోడు మన రేడియో లాంటి మాధ్యమాల్లో కవితల ప్రాధాన్యత ఇంకా ఎక్కువ. కవితని కేవలం పుస్తకాల్లో చదవడమే కాదు, చదువుతున్నప్పుడు లేదంటే వింటున్నప్పుడు ఆ కవి స్వరం, ఆ పదాల విరుపు, ఆ శబ్దాల లయ శ్రోతల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్తాయి. ఒక మంచి కవితని రేడియోలో ప్రసారం చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ప్రశాంతమైన సంగీతం వస్తుంటే శ్రోతలు తమ పనిని కూడా ఆపేసి నిశ్శబ్దంగా ఆ కవితా లయంలో తేలిపోతూ ఉంటారు. శబ్దానికి భావానికి ఉన్న ఆ అద్భుతమైన కలయికే కవితకి అత్యంత ప్రజాదరణ తెచ్చిపెడుతోంది.
1: అవునన్నయ్య, శబ్దానికి భావం తోడైతే వచ్చే ఆ మాయాజాలమే కవిత్వం. సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోయినా, మన జీవితాలు ఎంత యాంత్రికంగా మారినా, మనలోని కవితాత్మక భావాలను, సృజనాత్మకతను చంపేసుకోకూడదు. రోజు కొద్దిసేపైనా ఒక మంచి కవితను చదవడమో వినడమో, లేదా మన మనసులోని భావాలను కాగితం మీద నాలుగు పంక్తులుగా రాయడమో చేస్తే మనసులోని ఒత్తిడి అంతా మాయమై ప్రశాంతత అనేది లభిస్తుంది. కవిత్వం అనేది మనుషుల్ని కలిపే ఒక అందమైన అనుబంధాల వారిది.
2: అవునమ్మా, ఈ మాటలన్నీ విన్నాక నా మనసులో ఒక సరికొత్త ఆతృత అయితే మాత్రం మొదలైంది. అసలు ఈ కవిత్వం అనే ఒక ప్రక్రియ మనిషి నాగరికతలో ఎలా పుట్టింది?
0: పాత రోజుల్లో రాజుల దర్బారుల్లో కవులు తమ కవితా పటిమతో సభని ఎలా మైమర్పించేవారు? మన తెలుగు భాషలో కవిత్వంలో ప్రావీణ్యత సాధించిన, జనాదరణ పొందిన ఆ మహానుభావుల కథలేంటి? అసలు ఎలాంటి ముందస్తు తయారీ లేకుండా అప్పటికప్పుడు ధారావాహికగా చెప్పే ఆ ఆసుకవిత్వం మాయాజాలం ఏంటి? నచ్చిన వారిని పొగడాలన్నా, ప్రేమని వ్యక్తపరచాలన్నా కవిత్వమే ఎందుకు ప్రధాన సాధనమైంది? ఈరోజు ఈ విజ్ఞానవంతమైన చరిత్రని మన శ్రోతలకి చాలా తేలిగ్గా ఆకట్టుకునేలా కొంచెం విడమర్చి చెప్తావా?
1: తప్పకుండానయ్యా. మరి కవిత్వం పుట్టుక గురించి మాట్లాడాలంటే మనం మానవ నాగరికత తొలి అడుగుల్లోకి వెళ్లాల్సిందే. అసలు మనిషికి భాష పూర్తిగా అబ్బకముండి తన భావాన్ని వ్యక్తపరచడానికి ప్రకృతిలో విన్న శబ్దాలను, పక్షుల కూతలను, ప్రవహించే ఏటి సవ్వడలను అనుకరిస్తూ లయబద్ధంగా గొంతు విప్పడం మొదలుపెట్టాడు. ఆ లయ కాలక్రమేణా పాటగా, ఆ పాటే అక్షర రూపాన్ని సంతరించుకుని కవిత్వంగా మారింది. అంటే మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసలలాగే కవిత్వం కూడా అత్యంత సహజంగా పుట్టింది. మన తెలుగు నేల విషయానికొస్తే రాజరాజ నరేంద్రుడి దర్బారులు నన్నయ్య భట్టారకుడు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడంతో మన తెలుగు కవిత్వానికి ఒక గొప్ప శాశ్వత ముద్ర పడింది. నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే కవిత్రయంతో మొదలైన మన తెలుగు కవితా ప్రయాణం శతాబ్దాల పాటు ఎన్నో దివ్యమైన మలుపులు తిరిగింది.
0: నువ్వు రాజరాజ నరేంద్రుడి దర్బారు అని గుర్తు చేయగానే నాకు రాజుల కాలం నాటి ఆ వైభవం కళ్ల ముందు కదలాడుతుంది తెలుసా? ఆ రోజుల్లో రాజుల దర్బారులో కవులకి అత్యున్నత స్థానం ఉండేది. రాయలవారి విజయనగర సామ్రాజ్యంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారని మన చదువుల్లో కూడా చదువుకున్నాం కదా. అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, నందితిమ్మన వంటి దిగ్గజాలు దర్బారులో అడుగుపెట్టి కవితలు చదువుతుంటే ఆ రాజ్యసభ అంతా మంత్రముగ్ధమైపోయేదట. రాయలవారు స్వయంగా అల్లసాని పెద్దనగారి కాళ్లకు గండపండేరం తొడిగి ఆయన పల్లకీని తన భుజాలపై మోశారంటే ఆ రోజుల్లో కవిత్వానికి కవులకి ఎంతటి గౌరవం ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్ళు జల్ది.

0: ఆదరిస్తుందనుకో. కవుల కవితా పటముకి మెచ్చి గ్రామాలు స్వర్ణాభరణాలు బహుమతులుగా ఇచ్చేవారట.
1: అవునయ్యా, నిజమే. మరి ఆ రోజుల్లో కవిత్వం అనేది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, అది ఒక రాచరిక గౌరవం, రాజ్యానికి అలంకారం. రాజులను, వారి వీరత్వాన్ని పొగుడుతూ కవులు రాసే వర్ణనలు సభను ఆశ్చర్యచకితులు చేసేవి. ఎవరినైనా పొగడాలన్నా మెప్పించాలన్నా కవిత్వానికి మించిన ఆయుధం మరొకటి ఉండేది కాదు. ఒక మనిషి అందాన్ని, గుణాన్ని లేదా ధీరత్వాన్ని సాదాసీదా మాటల్లో చెప్తే కలిగే భావం వేరు. అదే ఉపమానాలతో, ఉత్ప్రేక్షలతో, చక్కటి లయతో కవితగా అల్లి చెప్తే ఆ పొగడ్త అమృతంలా అనిపిస్తుంది. అందుకే రాజులు తమను పొగిడే కవులను ప్రాణ సమానంగా చూసుకునేవారు. అయితే కేవలం రాజులనే కాకుండా తమకు నచ్చిన వారి మీద, తమ ప్రియురాలి మీద లేదా తాము పూజించే దేవుళ్ల మీద కవులు అల్లిన కవితలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి.
0: లిజనర్స్, ఈరోజు ప్రపంచ కవితా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. సో ఆ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవితల గురించి, కవిత్వం గురించి, కవుల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం కదండి. మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాటని ప్రసారం చేస్తున్నాం, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెల్కమ్ బ్యాక్ టు రెడి విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. అవునమ్మా, ఇందాక నువ్వు చెప్పినట్టు పొగడ్తా అనగానే నాకు మన పోతన్ గారి భాగవతం గుర్తొస్తుంది. రాజుల దర్బారుల్లో కవులు సిరి సంపదల కోసం రాజులను పొగుడుతూ ఉంటే పోతన్ గారు మాత్రం, నా కవిత్వం ఆ ఈశ్వరుడికి అంకితమే తప్ప నరులైన రాజులకి నా కవితా కన్యను అమ్మను అని తెగేసి చెప్పారు. ఆయన రాసిన సారంగధర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం పద్యాలు ఇప్పటికీ ప్రతి తెలుగు ఇంట్లో మారు మృగుతూనే ఉన్నాయి. అలాగే వేమన రాసిన ఆటబలిది పద్యాలు ఎంతటి ప్రజాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశ్వదాభిరామ, వినుర్వేమ అనే ఒకే ఒక ముగింపుతో సామాన్య ప్రజల భాషల్లో సమాజంలోని లోపాలని ఎత్తిచూపుతూ ఆయన చెప్పిన సీస పద్యాలు, ఆట వెలుదులు కవిత్వం అంటే ఏంటో పామరులకు కూడా బోధపడేలా చేశాయి.
2: అవునయ్య, వేమన పద్యాలు, సుమతి శతకాలు, భాస్కర శతకాలు తెలుగు వారి జీవన విధానంలో భాగమైపోయాయి. ఇక మన సంభాషణలో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవలసిన మరొక అద్భుతమైన ప్రక్రియ కూడా ఉంది. అదే ఆసు కవిత్వం. అసలు ఏ ఆలోచన లేకుండా, చేతిలో కాగితం కలం లేకుండా, మైక్ ముందర లేదా సభలో నిలబడి శ్రోతలిచ్చిన అంశంపై అప్పటికప్పుడు ధారావాహికంగా ఛందోబద్ధంగా కవితలు చెప్పేయడం ఎంతటి విచిత్రమైన మహత్వం కదా. మరి తిరుపతి వెంకట కవులు, దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి జంటగా చేసిన ఆసు

0: కవిత్వ విన్యాసాలు, అవధానాలు తెలుగు సాహిత్య చరిత్రలోని సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. శ్రోతలు ఏ సమస్య ఇచ్చినా, ఏ కఠినమైన పదాన్ని ఇచ్చినా, క్షణాల్లో దాన్ని పద్యంగా అల్లిచెప్పే ఆ విద్యను చూసి జనాలు దండం పెట్టేసేవారు.
1: అబ్బా, ఆశకవిత్వం అంటే నిజంగానే సరస్వతీదేవి కటాక్షం. గంటల తరబడి ఆలోచించి రాసే కవిత్వమే గొప్పదనుకుంటే, కనురెప్ప మూసి తెరిచేలోపు కవితను అల్లి గొంతు విప్పి పాడడం అనేది సాధారణ మనుషులకి సాధ్యమయ్యే పని కాదు. అసలు కవిత్వం ద్వారా భావాలను వ్యక్తం చేయడంలో ఉన్న గొప్పదనమే అది. సాధారణంగా మనం ఒకరిపై ఉన్న అభిమానాన్ని లేదంటే ప్రేమని చెప్పాలంటే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాం. కానీ అదే కవిత్వంలో అయితే నీ చిరునవ్వు నా హృదయాన వికసించిన పువ్వు అని చెప్తాం. చూసావా, ఆ మాటల్లో ఎంతటి మాధుర్యం ఉందో. అందుకే పూర్వకాలం నుంచి నేటి వరకు ప్రేమికులు తమకు నచ్చిన వారిని మెప్పించడానికి, స్నేహితులు తమ ఆత్మీయతను చాటుకోవడానికి, శిష్యులు గురువులను పూజించడానికి కవిత్వాన్నే ఒక రహదారిగా ఎంచుకున్నారు.
0: అవునన్నయ్య, మరి కవిత్వం అనేది మనుషులో ఉన్న భావోద్వేగాలకు ఒక నిండైన రూపాన్ని ఇస్తుంది. ఆధునిక కాలంలో కూడా గురజాడ అప్పారావు గారి ముత్యాల సరాలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావ కవిత్వం, దువ్వూరి రామిరెడ్డి గారి కృషీవలుడు, జాషువా గారి గబ్బిలం లాంటి కావ్యాలు సామాజిక వర్గాలను, మానవత్వ విలువలను ఎంతగానో ప్రభావితం చేశాయి. జాషువా గారు తన బాధను, సమాజంలోని వివక్షను గబ్బిలం ద్వారా కవితాత్మకంగా వినిపించి సమాజం కళ్ళు తెరిపించారు. అంటే కవిత్వం అనేది కేవలం రాజులను పొగడటానికో, ప్రియురాలిని మెప్పించడానికో మాత్రమే పరిమితం కాలేదు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక బలమైన చైతన్య రథంగా కూడా మారింది.
1: అక్షరాల నిజమమ్మా. అందుకే తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఊరికే అనలేదు. మన భాషలో ఉన్న లలితమైన పదాలు, శబ్ద సౌందర్యం కవిత్వానికి చాలా అనువుగా ఉంటాయి. ఈ రోజుల్లో మనం చూస్తున్న సినిమా పాటలు కూడా ఒకనాటి కవిత్వానికి ఆధునిక రూపాలే కదా. పేరందిన కవులు ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు వింటుంటే అవి కేవలం పాటలు కాదు, సగటు మనిషి జీవితాన్ని ఆవిష్కరించే మహత్తరమైన కవితలు అనిపిస్తుంది. సరళమైన పదాలతో గుండెకు గుచ్చుకునేలా రాసిన ఆ పాటలు ఇప్పటికీ లక్షలాది మందికి ఉపశమనాన్ని ఇస్తూ ఉన్నాయి.
0: అవునన్నయ్య, చక్కని మాటైతే చెప్పావు. రాజుల దర్బారుల నుంచి మొదలైన ఈ కవితా ప్రయాణం శతకాలుగా భావ కవిత్వంగా, అభ్యుదయ కవిత్వంగా, ఆసు కవిత్వంగా, చివరికి నేటి సినిమా పాటలు మరియు మినీ కవితల వరకు రూపాంతరం చెందుతూనే ఉంది. రూపం మారినా దాని ఆత్మ మాత్రం ఒక్కటే. అదే మానవ భావోద్వేగాల ఆవిష్కరణ. ఈ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మన తెలుగు సాహిత్య వైభవాన్ని, మన కవుల గొప్పదనాన్ని మన శ్రోతలకు గుర్తు చేయడం మన రేడియో విష్ణు 90.4 బాధ్యతగా భావిద్దాం.
1: అవునమ్మా, మనం ఆసుకవిత్వం గురించి మాట్లాడుతున్నాం, కానీ తెలుగు సాహిత్యానికే తలమానికమైన అవధానం అనే ప్రక్రియ, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, పేరు ఏదైనా సరే, అక్కడ ప్రధానంగా నిలిచేది కవిత్వపు సత్తా మాత్రమే. అవధానంలో పృచ్ఛకులు వేసే రకరకాల విచిత్ర ప్రశ్నలు, సమస్యలు, విమర్శలు ఒకవైపు ఉంటే, అవధాని తన ఏకాగ్రతతో, ధారణతో అప్పటికప్పుడు చెప్పే ఛందోబద్ధమైన పద్యాలు ఇంకోవైపు ఉంటాయి. అసలు అవధానంలో కవిత్వానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? కేవలం పృచ్ఛకులను మెప్పించడానికేనా, లేదంటే ఆసువుగా పద్యం చెప్పే క్రమంలో కవిత్వపు సౌందర్యం ఎక్కడైనా దెబ్బతింటుందా? మరి ఈ విషయాలన్నీ శ్రోతలతో పంచుకుంటావా?
0: తప్పకుండానయ్యా. మరి అవధానం అంటే కేవలం జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రదర్శన మాత్రమే కాదు, అది కవితా విద్యకు పెట్టే అతిపెద్ద పరీక్ష. అవధానంలో కవిత్వమే ప్రాణం, కవిత్వమే జీవం. పృచ్ఛకులు ఎంతటి కఠినమైన సమస్య ఇచ్చినా దానికి ఛందోబద్ధంగా, వ్యాకరణ దోషాలు లేకుండా, శబ్దాలంకారాలతో మంచి భావాన్ని జోడించి పద్యం చెప్పడం అనేది సామాన్యమైన విషయం కాదు. అవధానంలో అవధాని ప్రతిభ అంతా ఆయన చెప్పే కవిత్వపు నాణ్యతలోని తేలిపోతుంది. కేవలం గణ నియమాలు పాటిస్తూ పద్యం పూర్తి చేస్తే సరిపోదు. ఆ పద్యంలో కవితాత్మకమైన మాధుర్యం, రసం, భావం పొంగిపొర్లాలి. అప్పుడే ఆ అవధానం సాహితీ ప్రియుల గుండెల్లో నిలిచిపోతుంది.
1: అక్షరాల నిజమమ్మా. అవధానంలో పృచ్ఛకులు రకరకాల నిబంధనలు విధిస్తారు కదా. ఈ పద్యంలో ఫలానా అక్షరం వాడకూడదు అని నిషిద్ధాక్షరి అంటారు. ఏ అక్షరం పడితే ఆ అక్షరంతో పద్యం మొదలు పెట్టమని అంటారు. సమాజంలోని రుగ్మతలపై లేదంటే విచిత్రమైన అంశాలపై పద్యం చెప్పమని సమస్యస్తారు. ఇన్ని రకాల ఆంక్షలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అవధాని మైకు ముందుకొచ్చి పద్యం మొదలెట్టగానే ఆంక్షలన్నీ పక్కకు పోయి ఒక మధురమైన కవితాశ్రవంతి ప్రవహిస్తుంది. ఉదాహరణకి ఒక సాధారణ సమస్యనిస్తే దానికి విపరీతమైన

0: విగ్రహాన్ని తెస్తూ కవిత్వపు చమత్కారంతో దాన్ని సరస్వతి ప్రసాదంగా మార్చే శక్తి ఒక్క అవధాని కవిత్వానికి మాత్రమే ఉంది.
1: అవునన్నయ్య, నల్లేరు మీద బండి నడపడం అందరూ చేస్తారు, కానీ ముళ్లబాటలో పూలరథం తోలడమే అవధాని చేసే కవితా విన్యాసం. పృచ్ఛకుడు నిషిద్ధాక్షరిలో ఒక ముఖ్యమైన అక్షరాన్ని వద్దని ఆపేసినప్పుడు అవధాని తన నిఘంటువులోని కవితా సంపదను బయటకు తీసి ప్రత్యామ్నాయ పదాలతో పద్యాన్ని ఎంతో అందంగా అలుతారు. మరి ఆ సమయంలో పృచ్ఛకులు చురకలు వేస్తున్నా ప్రక్కనే అప్రాసంగికుడు రకరకాల జోకులు వేస్తూ ఏకాగ్రతను దెబ్బతీయాలని చూస్తున్న అవధాని మనస్సు మాత్రం పద్యపు లయ మీద, కవిత్వపు సౌందర్యం మీదే ఉంటుంది. తన కవిత్వంతోనే అప్రాసంగుడికి సమాధానం చెప్తూ పృచ్ఛకుడికి కొనవిప్పు కలిగిస్తూ సభలోని శ్రోతల్ని మంత్రముగ్ధులను చేస్తారు. అందుకే అవధానంలో కవిత్వం అనేది ఒక సమ్మోహన ఆయుధం.
0: నిజమేనమ్మా, మన తెలుగు సాహిత్యంలో తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు, దేవులపల్లి సోదరులు, ఇటీవల కాలంలో గరికపాటి నరసింహారావు గారు, మాడుగుల నాగఫణి శర్మ గారు, వడ్లమూడి వారి వంటి మహామహులు చేసిన అవధానాలు చూస్తే వారి నోటి నుంచి వెలువడిన ప్రతి పద్యం ఒక కావ్య ఖండంలా అనిపిస్తుంది. అవధానం అయిపోయాక ఆ పద్యాలను పుస్తకాలుగా ముద్రిస్తే అవి స్వతంత్ర కావ్యాలుగా జనాదరణ పొందాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. అవధానంలో కవిత్వానికి ఎంతటి అత్యున్నత స్థానం ఉందో, ఆసువుగా ఆ క్షణంలో చెప్పిన పద్యంలో కూడా అంతటి శాశ్వతత్వం ఉందంటే అది వారి కవిత ప్రావీణ్యానికి నిదర్శనం.
1: అవునన్నయ్య, చాలా చక్కగా చెప్పావు. కవిత్వం లేని అవధానం ప్రాణం లేని శరీరం లాంటిది. కేవలం లౌకికమైన తెలివితేటలతో, జ్ఞాపక శక్తితో సభను నడిపించచ్చేమో, కానీ శ్రోతల హృదయాల్లో శాశ్వతంగా నిలబడేది మాత్రం ఆ అవధాన్ని కురిపించిన కవితా వర్షమే. ప్రతి పద్యంలోనూ ఒక చమత్కారం, ఒక భావోద్వేగం, ఒక సామాజిక సందేశం ఉండేలా చూసుకోవడమే అవధాని కవితా ధర్మం. అందుకే అవధానం అనేది కేవలం ఆట కాదు, అది తెలుగు భాష సంస్కృతుల వైభవానికి, కవిత్వపు ప్రతిభకు అద్దం పట్టే శ్రేష్టమైన ప్రక్రియ. భాష ఏదైనా, ప్రక్రియ ఏదైనా, మనిషి భావాలను ఆవిష్కరించే కవిత్వం ఎప్పటికీ అమరమే. ఈ సాహిత్య మధురిమలను మన హృదయాల్లో పదిలంగా దాచుకుందాం, అక్షరార్చన కొనసాగిద్దాం, తెలుగు సాహిత్య జ్యోతిని వెలిగిద్దాం, కవిత్వాన్ని ఆస్వాదిద్దాం, మన సంస్కృతిని కాపాడుకుందాం. లిజనర్స్, మరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మరి కవిత్వం గురించి, కవుల గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మడికడతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-2377-96-23-7295.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
6: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
7: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
6: మరి కరెంటు బిల్లుకు
7: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
6: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
7: సరే.
8: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ల వరకు

రూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబియూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం

0: ఉందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడును.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడును.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818 16 2377 96 23 7295.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంటు బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
3: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
4: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
3: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
4: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ల వాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
3: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయుసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
4: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
3: డాక్టర్

0: సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

మా మామగారు చెప్పుడు సరే మీరు కొట్టుడు సరే. అరే 190 ఇలా ఇంకో 90 వేరా ఎట్లా కొట్టరా చూద్దాం నీయా.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో పిచ్చివాళ్ల మోటలు కథ వింటారు. టైమింగ్ చూశాను, ఇంకా అర్ధగంట ఉంది గుడి ఖాళీ కావడానికి. గుళ్ళో ఎవరూ లేకుండా చూసి దేవుణ్ణి కడిగి పారేయాలి. ఆ తర్వాత నా నిర్ణయాన్ని అమలు చేయాలి. ఒకటా రెండా, 10 ఏళ్ల నుంచి ఒకటే బాధలు, ఒకటి తీరితే మరొకటి వేగలేక చేస్తున్నాను. దేవుడు కనికరించడు, అవి తీరవు. ఈ రోజుతో తీరిపోవాలి, తేలిపోవాలి కూడా. చుట్టూ చూశాను, జనం తోసుకుంటూ తొక్కుకుంటూ కళ్ళు మూసుకుని కొందరు తెరచి కొందరు గొణుక్కుంటున్నారు. ఆయన్ని స్తుతిస్తున్నారు, సమస్యలు ఏకరువు పెడుతున్నారు. అర్థం కావడం లేదు. ఆ ఏమైతే నాకెందుకు, దేవుణ్ణి అడగాల్సినవి అడిగేసి చచ్చేవాణ్ణి. ఎవరెటిపోతే నాకెందుకు, ఏమైతే నాకెందుకు. ప్యాకెట్ తడుముకున్నాను, పురుగుల మందు సీసా తగిలింది.

ఆప్యాయంగా తడుముకున్నాను. మందు ఉండేది 100 ml మాత్రమే. నా 100 ఏళ్ల జీవితాన్ని, సారీ, నా 50 ఏళ్ల జీవితాన్ని శుభప్రదంగా ముగించబోతున్నది. అయినా దేవుడు ఎందుకిలా చేస్తాడో అర్థం కాదు. మంచి ఉద్యోగం ఇచ్చాడు. రోజు జిల్లా అధికారులతో టెన్షన్ పెడతాడు. ఎందుకో భార్య మంచిది, నిత్య అసంతృప్తురాలు. అదేమిటో కొడుకు.

వాయిదాల వాడు నన్ను చంపుతాడు, పైగా కోర్టులో కేసేస్తారని బెదిరింపులు. ఏంటిదంతా చెత్త, గానిగెత్తు జీవితం. ఉదయం లేవడం, ఆఫీస్కు పరిగెత్తడం, సాయంత్రం రాగాని గోష్ట, భార్య ఏడుపులు, కూతురి బెదిరింపులు, కొడుకు పోకేళ్ళు. ఛీ, నా వల్ల కాదు, కాదంతే. దీనికి కారణం దేవుడే. అందరికీ అన్ని లింకులు తగిలిస్తాడు, ఆనందంగా నవ్వుకుంటాడు. నేనైతే ప్రతిరోజు అష్టోత్తరపు చేస్తాను. ఏం లాభం, సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. గుడి చుట్టూ 100 ప్రదక్షిణలు చేస్తాను, అయినా అవి తీరం. నాకు తెలిసి ఒక్కటే పరిష్కారం, హాయిగా ఆత్మహత్య చేసుకోవడం. దెబ్బతో అందరి దిక్క కుదురుతుంది. నా వరకు నేను చేస్తాను, కాబట్టి నేను సేఫ్టీ. మిగతా వాళ్ళు ఎక్కడ చేస్తే నాకేం? విగ్రహం వంక చూశాను. చిరునవ్వు చిందిస్తున్నాడు, కచ్చిగా అనిపించింది. ఏం సార్, బాగున్నారా? భుజం మీద చేయి వేస్తూ అడిగాడు మా కాలనీలో ఉండే బ్యాంక్ ఆఫీసర్. నిదానంగా తెలిపాను. ఆయన వట్టి షోకిల్లరాయుడు, రిటైర్డ్ కాబట్టి రోజు క్లబ్కెళ్ళి 10 గంటలకు వస్తాడు. భార్య మహిళ మండలికి పోయి 11:00 వస్తుంది. ఆయన కొడుకు వచ్చే టైం చెప్పడం కష్టమే. అయితేనేం, హాయిగా జీవిస్తున్నారు. మరి నా కర్మ ఎందుకిలా కాలిందో అర్థం కాలేదు. దీనికి కారణం ఆ దేవుడే. నా నుదుట విధవరాత రాశాడు, నా బతుకు బస్టాండ్ చేశాడు. మరి నా కూతురు చేసిన పని వలన? ఎందుకులే, అందరూ జాలిగా చూసేవాళ్లే. కర్మ ఏ జన్మ పాపమో. ఆలోచనలు రేగుతున్నాయి, తిక్కు పుట్టిస్తున్నాయి. గుళ్ళో భక్తులు పలచబడుతున్నారు. నా టైం దగ్గర పడుతోంది. లోపలికెళ్ళి ఓ మూల స్తంభానికి ఆనుకుని కూర్చున్నాను. కళ్ళు మూసుకుని తిట్లదండకం మొదలుపెట్టాను. నేనాయనకి చేసిన పూజలు, వ్రతాలు, ఒక్క పొద్దులు అన్నీ ఏకరువు పెడుతూ మనసులోని నిజం చెప్పదు అనరాని మాటలు అనసాగాను. ఒక్కో మాటకి నా మనసు హాయిగా తేలిపోతోంది. నా ఉక్రోషం, కోపం అన్నీ శబ్దం లేకుండా దేవుణ్ణి అభిషేకిస్తున్నాయి. ప్రశాంతపూరితంగా కూర్చుని తిడితే ఇంత బాగుంటుందని ఇప్పటిదాకా నాకు తెలీదు. హఠాత్తుగా భుజం మీద చేయి పడింది. ఉలిక్కిపడి పక్కకు చూశాను. దేవుడు, నిజంగా దేవుడే. కళ్ళు నిలుముకుని మరీ చూశాను. విగ్రహానికి ఆయనకి తేడా లేదు. భక్తిగా నమస్కరించాను, చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ. నీ తిట్లకు భయపడి వచ్చాననుకున్నావా చంద్రయ్య అని అడిగాడు. తల అడ్డంగా ఊపి, లేదు ప్రభు, నా చివరి క్షణాల్లో దర్శనం ఇవ్వాలనిపించి వచ్చావనిపిస్తోంది పారవస్యంగా అన్నాను. మంచిది, ఇంతకీ నన్ను ఇంతలా ఆడిపోసుకోవడం దేనికి? నీకు తెలీదా దేవా? ఉక్రోషంగా అడిగాను. తెలుసు, నీ నోట విందామని ప్రశాంతంగా అన్నాడు దేవుడు. అయితే విను, చుట్టూ ఆర్థిక సమస్యలు, కొడుకు మాట వెండు, కూతురు కులం తక్కువని ప్రేమించింది, భార్య చూస్తి ఎప్పుడు ఏడిపే, ఎలా వేగను? గబగబా ఏకరువు పెట్టాను. ఇంకా చెప్పబోతున్న నన్ను వారిస్తూ, వీటికి నేనేం చెయ్యాలి అన్నాడు దేవుడు. చిర్రెత్తుకొచ్చింది నాకు. నువ్వేం చేయలేవనే కదా, నేను చావబోతున్నాను వ్యంగ్యంగా అన్నాను. చంద్రయ్య, నీ కొడుకు, కూతురు, భార్య ఇవి నీ సమస్యలు, నువ్వే పరిష్కరించుకోవాలి. మరి నిన్నెందుకు కొలవడం? కోపంగా అడిగాను. నన్ను కొలవమని నేను చెప్పలేదే, ఎవరో రాశారు, దాన్ని మీరు ఆచరిస్తున్నారు, నేనేం చేయను? దేవుడు చేస్తున్న ఆ వితండ వాదనకు నేను తెల్లబోయాను. నిజం చంద్రయ్య, నా సృష్టిలో ఏ లోపం లేదు, నీ ఆలోచనలో తేడా ఉంది, ముందు దాన్ని సరిదిద్దు అనునయంగా అన్నాడు ఆయన. నీ సృష్టిలో లోపం లేదా? ఏం చెబుతున్నావు స్వామి? అవినీతి, అకృత్యాలు, ద్వేషాలు, లోకం భ్రష్టు పట్టిపోతుంది తెలుసా? ఆవేశంగా అన్నాను. నవ్వాడాయన, నా సృష్టిలో కులం లేదు, కేవలం పశుపక్ష్యాదులు, వృక్ష మానవ జాతులు ఉన్నాయి అంతే. నేను ధనాన్ని సృష్టించలేదు, పాపాలు చేయమనలేదు. బాగా ఆలోచించు, మీ జాతి సృష్టించుకున్న సమస్యలకి నేనెలా బాధ్యుణ్ణవుతాను చెప్పు. ఆయన గొంతులో అమిత ప్రశాంతత ధ్వనిస్తోంది. నిజమే, కానీ మరి ఎక్కడో ఏదో లోపం అర్థం కావటం లేదు. వెరిగా ఆయన వంక చూస్తూ, స్వామి మీతో నేను వాదించగలనా చెప్పండి అన్నాను దీనంగా. దేవుడు నా మాటలు పట్టించుకున్నట్టు, చంద్రయ్య ఆ గుడి ముందు కూర్చుని ఉన్న వ్యక్తిని చూశావా అన్నాడు. అటువైపు చూశాను. ఆ వ్యక్తి పిచ్చివాడ్డా ఉన్నాడు, చేతిలో మూట, కాళ్ళకి చేతులకి బ్యాండేజీ కట్లు, మాసిన బట్టలు, పరమ అసహ్యంగా ఉన్నాడు. చేతిలోని మూటను మటుకు గట్టిగా పట్టుకుని ఉన్నాడు. చూశానన్నాడు.

0: అట్టు తలుపాను. ఆ మూటలో ఏముందో చూసిరా చంద్రయ్య. స్వామి, వాడసలే పిచ్చివాడు తంతే, భయంగా అన్నాను. గట్టిగా నవ్వాడు దేవుడు. ఇంతసేపు నిన్నే నమ్మాను అంటూ వాపోయావు, నేను చెప్పిన పనికే భయపడితే ఎలా? పెట్టిమని చెంప దెబ్బ తగిలినట్టు అనిపించింది. ఇంకేం మాట్లాడలేదు. లేచి వాడి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. వాసన భరించలేనంత దుర్వాసన. నన్ను చూస్తేనే ఆ మూటను వాడు భద్రంగా వెనుక దాచిపెట్టుకోబోయాడు. వంగి లాక్కుబోయాను. వాడు ఇవ్వకుండా పెనుగులాడసాగాడు. బలవంతంగా వాణ్ణి తోసేసి మూట లాక్కున్నాను. విప్పి చూస్తే ఏముంది, అన్నీ పిచ్చి కాగితాలే. మొత్తం వెతికాను. పనికిరాని కాగితాలు తప్ప రూపాయి బిళ్ళ కూడా లేదందులో. మూట కింద పడేసి దేవాలయంలోకి వచ్చేస్తాను. దేవుడు దీక్షగా వాణ్ణి చూస్తున్నాడు. నేను వెనక్కి తిరిగి చూశాను. పిచ్చివాడు ఆ కాగితాలను జాగ్రత్తగా ఏరుకుంటున్నాడు. ఎగిరిపోతున్న వాటిని కూడా తెచ్చి మూటలోకి తోస్తున్నాడు. అన్నింటినీ ఏరి మూటని భద్రంగా కట్టి అటూ ఇటూ చూసుకుంటూ జాగ్రత్త పడుతున్నాడు. దేవా, అతను ఎందుకలా చేస్తున్నాడు? ఆశ్చర్యంగా అడిగాను. తల తిప్పకుండానే, అవి అతని దృష్టిలో డబ్బులు, చెక్కులు ఇంకా ఎంతో విలువైనవి తెలుసా అన్నాడు దేవుడు. కానీ అవి పిచ్చి కాగితాలు అన్నాను. నీ దృష్టిలో అవి పిచ్చివే, మరి అతని దృష్టిలో? నా వంక సాలోచనగా చూస్తూ అడిగాడు దేవుడు. అర్థమైంది నాకు. మనం ఎంతో విలువైనవిగా భావించే కరెన్సీ నోట్లు దేవుడి సృష్టిలో ఉత్త కాగితాలు. వాటిని ఏ దృష్టితో చూడాలో తెలిసిన సర్వాంతర్యామి ఆయన. చంద్రయ్య, అర్థమైంది కదా, నీ దృష్టిలో విలువైనది, నాకు పనికిరానిది. ఆ పిచ్చివాడు మోస్తున్న మూటలో ఏం లేదని నీకు తెలుసు, కాని ఆ పిచ్చివాడికి తెలియదు. చెప్పినా అర్థం కాదు, మోస్తూనే ఉంటాడు. జీవితాంతం మోస్తాడు కూడా నీలాగే. దెబ్బతిన్నట్లు దేవుని వైపు చూశాను. అనునయంగా నా భుజం తట్టాడాయన. బాధపడకు, ఈ లోకంలో చాలామంది ఇలాంటి బంధాల మూటలు మోస్తూనే ఉంటారు. తప్పదు, పక్కవాడి దృష్టిలో నువ్వు మోసే మూట వృధా, కాని వాడు మోసే మూట ఎంతో విలువైనది. లోకం తీరంతే. నా కళ్ళు తెరుచుకున్నాయి. నిజమే, అనవసరంగా ఈ బంధాల మూట మోస్తున్నాను. తెంచుకుంటే ఏ బాధ లేదు. అందుకని నేను చావడం కరెక్టే. నా భావం అర్థమైనట్లు మళ్ళీ నవ్వాడు దేవుడు. నవ్వడం దేవుని లక్షణం కాబోలు. ఇంకా మాయ వదల్లేదు నిన్ను చంద్రయ్య. నీ ఇంగిత జ్ఞానంతో ఆలోచించు. ఏ బంధాన్ని ఎంతవరకు మోయాలో ఆలోచించుకో. చావటం పరిష్కారం కాదు. నిజానికి బంధాల మూటలు లేకుంటే జీవితం నిస్సారంగా ఉంటుంది. లోకం నిర్వీర్యమైపోతుంది. అవి ఉండాల్సిందే, భరించాల్సిందే. కానీ ఎంతవరకు అనేది నువ్వే నిర్ణయించుకో. నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేయకుండా ఆలోచించు. కొన్ని బంధాల మూటలు బంగారు మూటలు తెలుసా? తలుపాను. ఆయన దేవుడు. ఆయన చెప్పేది కరెక్టే. ఆయన ఏం చేసినా అందులో ధర్మం ఉంటుంది. దేవుడు కర్మని మార్చలేడు నాయనా, తగ్గించగలడు. అంతెందుకు ఇన్ని చెప్పినా నేను కొన్నింటిని మోయాల్సిందే. ఆశ్చర్యంగా చూశాను ఆయన వంక. అవును చంద్రయ్య, అర్హత లేకుండా మీరు కోరే కోరికలు తీర్చలేక, మొక్కుకున్న మొక్కుల్ని భరించలేక, మీరు అవి తీరక తపించిపోతుంటే, ఏమీ చేయలేక, మీ ప్రార్థనలతో నన్ను ముంచెత్తుతుంటే చూడలేక మోయాల్సిందే అంటూ పోబోతున్న దేవుణ్ణి దేవా దేవా అంటూ పట్టుకోబోయి పట్టుదప్పి బోర్లాపడ్డాను. లేచి చూస్తే ఏముంది, దేవాలయంలో ఎవ్వరూ లేరు. ఎదురుగా విగ్రహం యథాప్రకారం చిరునవ్వులు చిందిస్తోంది. ఇంకేం ఆలోచించలేదు నేను. లేచి నిలబడి మౌనంగా నమస్కరించి బయటికి నడిచాను. పాకెట్లో ఉన్న పురుగుల మందు సీసాను సైడు కలువలోకి బద్దలయ్యేట్టు విసిరికొట్టాను. తాపీగా మా ఇంటివైపు నడవసాగాను. మూటలు మొయ్యాలిగా, తప్పదు. కాని ఒక్కటి మటుకు నిజం, కొన్ని బరువులు దించుకోవాలి అని తెలిసింది చాలు. ఇక హాయిగా బతకగలను. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో పిచ్చివాళ్ల మూటలు కథ విన్నారు. తిరిగి
1: రేపటి కథానిక కార్యక్రమం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా

నడిపిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయుసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
0: సెల్ 9989342009.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిస్నర్స్, మరీ నటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో ఈరోజు మనం సినీ నటి రాధిక గారి గురించి తెలుసుకుందాం అండి. దక్షిణాది చలనచిత్ర సీమలో తనదైన నేచురల్ అభినయంతో, విలక్షణమైన పాత్రలతో కోట్ల మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నత కథానాయిక రాధిక శరత్ కుమార్ గారు. దిగ్గజ తమిళ నటుడు ఎంఆర్ రాధాగారి కుమార్తెగా జన్మించిన రాధిక ప్రముఖ దర్శకుడు భారతీరాజా గారి కిళక్కు పోగం రైల్ చిత్రం ద్వారా తమిళ సినీ పరిశ్రమలోకి కథానాయిక అడుగుపెట్టారు. అదే చిత్రాన్ని తెలుగులో పట్నం పిల్లగా పునర్నిర్మించడంతో టాలీవుడ్ కూడా పరిచయమయ్యారు. ఇక తర్వాత చిరంజీవి గారితో వచ్చిన న్యాయం కావాలి చిత్రం ఆమె కెరీర్ ను ఊహించని మలుపు తిప్పి తెలుగులో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టింది. చిరంజీవి గారితో ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటిస్తూ ఆనాటి లక్కీ ఫైర్ గా పేరు తెచ్చుకున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా స్వాతి ముఖ్యం వంటి చిత్రాల్లో తన అద్భుతమైన అభినయంతో నటనకు సరికొత్త అర్థాన్నిచ్చారు. కథానాయిక మాత్రమే కాక తర్వాతి కాలంలో సహాయ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో జీవించారు. ఇక తర్వాత రాడన్ మీడియా సంస్థను స్థాపించి బుల్లితెరపై తెలుగులో పిన్ని, అన్నామలై వంటి సంచలన సీరియల్స్ తో బుల్లితెర సామ్రాజ్ఞిగానూ ఏలారు. చలనచిత్ర రంగానికి ఆమె చేసిన సేవలకు గాను పలు ఫిల్మ్ఫేర్, నంది మరియు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఆమెను వరించాయి. ఆమె తొలి రోజుల్లో వచ్చిన చిలిపి వయసు, యువతరం కదిలింది, కిరాయి రౌడీలు, ప్రియా, పన్నీరు పుష్ప

పలు వంటి చిత్రాలతో తన నటనకు పునాది వేసుకోగా, న్యాయం కావాలి చిత్రంలో సమాజంపై తిరగబడే ఆత్మవిశ్వాసం ఉన్న యువతిగా ఆమె చూపిన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తెలుగు సినీ చరిత్రలోనే ఒక సంచలనంగా నిలిచింది. ఆ తర్వాత బాపు గారి రాధా కళ్యాణ చిత్రంలో అమాయకత్వంతో కూడిన పక్కింటమ్మాయి పాత్రలో జీవించి ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అభిలాష, గూఢచారి నెంబర్ వన్, పల్లెటూరి మునగాడు, జ్వాల, యమకింకరుడు, దొంగమగుడు వంటి చిత్రాల్లో సుప్రీం హీరో చిరంజీవి గారితో పోటీ పడి నటిస్తూ కమర్షియల్ హంగులతో కూడిన పాత్రల్లోనూ డాన్సుల్లోనూ మెప్పించి టాలీవుడ్ లక్కీ ఫెయిర్గా నిలిచారు. ఇక అలానే ఈనాడు, త్రిశూలం, పట్నం వచ్చిన పతివ్రతలు, మూడుముళ్ళు, అనుబంధం, అభిమన్యుడు, ఇల్లాలే దేవత, జీవన పోరాటం, నేనే రాజు నేనే మంత్రి వంటి కుటుంబ కథా చిత్రాల్లో ఆమె పండించిన భావోద్వేగాలు, గృహిణిగా ఆమె నటన ప్రతి ఇంటికి ఆమెను దగ్గర చేశాయి. ఇక విశ్వనాథ్ గారి మహోన్నత కళాఖండం స్వాతి నృత్యంలో లలిత పాత్రలు ఆమె కనబరిచిన నటన సినీ చరిత్రలోనే చిరస్మరణీయం. విధవ అయిన అమాయక తల్లిగా కమల్ హాసన్ గారికి జోడీగా ఆమె కళ్లల్లోనే పండించిన కరుణ రసం ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. ఇక తర్వాత స్వాతి కిరణం, ఓ పాపాలాలి, ధర్మతేజ, బలరామకృష్ణులు, పల్నాటి పౌరుషం వంటి చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యభరిత పాత్రలతో మెప్పించారు. కథానాయక పాత్ర నుండి సెకండ్ ఇన్నింగ్స్ కి మారినప్పుడు కూడా జేమ్స్, సూర్యవంశం చిత్రాల్లో రాధిక్ గారు పోషించిన పెద్దమ్మ, తల్లి పాత్రలు ఆ సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. నేటితరం చిత్రాలైన శకుని, పూజ, రాజా ది గ్రేట్, లవ్ టుడే వరకు తల్లిగా, సహాయ నటిగా ఆమె చూపిస్తున్న టైమింగ్, కుందతనం ప్రేక్షకుల నుంచి అపారమైన ఆదరణ పొందుతూనే ఉన్నాయి. మరిటేవలి, కోస్టి, ఆది కేశవ, ఆపరేషన్ రావణ్, మేఘాలు చెప్పిన ప్రేమ కథ, రివాల్వర్ రీటా, విశ్వనాథ్ అండ్ సెన్స్ వంటి చిత్రాల వరకు నటిగా తన ప్రయాణాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక రాధిక శరత్ కుమార్ గారి సుదీర్ఘమైన సినీ ప్రస్థానం కేవలం ఒక నటి ప్రయాణం మాత్రమే కాదు, అది 5 దశాబ్దాల దక్షిణాది చలనచిత్ర పరిణామక్రమానికి నిలవెత్తు సాక్ష్యం. నటిగా ఆమె వేసిన ప్రతి అడుగులోనూ ఒక సరికొత్త ఆత్మవిశ్వాసం, పాత్ర పాత్రకు కనిపించే వైవిధ్యం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. తొలినాళ్లలో చిలిపి వయసు, యువతరం కదిలింది వంటి చిత్రాలు గ్లామర్ మరియు హోమ్లీ ఇమేజ్ ను సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన రాధిక్ గారు అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్లందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా న్యాయం కావాలి చిత్రంలో సమాజం విధించే కట్టుబాట్లను, అన్యాయాలను ప్రశ్నించే స్వతంత్ర భావాలున్న యువతిగా ఆమె చూపించిన రౌద్రం, ఆత్మగౌరవం ఆ కాలపు తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. ఆ ఒక్క సినిమాతోనే ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యే నటి కాదని, కథను తన భుజస్కంధాలపై మోయగల సత్తా ఉన్న పవర్ హౌస్ పెర్ఫార్మర్ అని నిరూపించుకున్నారు. ఇక తర్వాత వచ్చిన ప్రియా, కిరాయి రౌడీలు, డబ్బు డబ్బు డబ్బు చిత్రాలు విభిన్నమైన మానసిక పరిపక్వత ఉన్న పాత్రల్లో కనిపించి తన నటనకు ఉన్న పరిధిని నిరంతరం విస్తరించుకుంటూ వచ్చారు. ఇక తెలుగు సినీ ప్రియులకు రాధిక్ గారి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే మరో మహోన్నత కాంబినేషన్ సుప్రీం హీరో చిరంజీవి గారితో ఆమె చేసిన చిత్రాలు. మరి వీరిద్దరి కలయికలో వచ్చిన అభిలాష చిత్రం కమర్షియల్ సినిమాలకు సరికొత్త నిర్వచనాన్నిచ్చింది. ఇందులో ప్రసన్నుడని నాయకుడి ఆశయానికి తోడుగా నిలిచే కాళింది పాత్రలు, ఆమె చూపించిన చలాకీతనం, ప్రేమ, విరహం ప్రేక్షకుల హృదయాలు చెరగని ముద్రవేశాయి. అలానే గూఢచారి నెంబర్ వన్, పల్లెటూరి మునగాడు, పెంకి ఘట్టం, ప్రేమ పిచ్చోళ్లు, బెజవాడ విప్పులి, ముగ్గురు మనగాళ్లు, శ్రీమతి కావాలి వంటి చిత్రాలు యాక్షన్, మాస్, వినోదానికి సరిచోడుగా నిలుస్తూ డాన్సుల్లో, కామెడీ టైమింగ్లో కథానాయకుడితో పోటీపడి నటించారు. ఇక జ్వాల, జైలు పక్షి, ముక్కు మనిషి, కొండవీటి నాగులు, రావణ బ్రహ్మ వంటి కమర్షియల్ హీరోయిన్గా అలరిస్తూనే, మరోవైపు మొండి ఘటం, పెంకి ఘటం వంటి టైటిల్ పాత్రల్లో తనలోని మాస్ ఇమేజ్ను, పట్టుదలను ప్రతిబింబించారు. కమర్షియల్ వైభవంతో పాటు కుటుంబ కథా చిత్రాల్లోనూ ఆమె తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించారు. కుటుంబ ప్రేక్షకుల ఆదరణ పరంగా చూస్తే త్రిశూలం చిత్రంలో ఆమె పోషించిన పాత్ర ఎంతో కీలకమైంది. సంప్రదాయ భావాలు, కుటుంబ బాధ్యతలు ఉన్న పాత్రల్లో రాధిక్ గారు ఎంతటి నటనను పండించగలరు ఈ చిత్రం నిరూపించింది. అలానే పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రంలో పట్టణ వాతావరణంలో అమాయకపు పల్లెటూరి ఇల్లాలుగా నవ్వులు పోయిస్తూనే కుటుంబ బంధాల విలువలను తెలియజేసే పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. ఇక బాపు గారి దర్శకత్వంలో వచ్చిన రాధా కళ్యాణం చిత్రంలో
ఒక సాధారణ తెలుగు అమ్మాయి తనని తాను పోల్చి

తీర్చుకునేలా రాధ పాత్రకు ప్రాణం పోశారు. ఈనాడు ఏవండోయ్ శ్రీమతి గారు, కయ్యాల అమ్మాయి, కలవారి అబ్బాయి, తోడు నీడ, మూడు ముళ్ళు, అనుబంధం, అభిమన్యుడు, యుద్ధం, ఇల్లాలి దేవత, మాంగళ్య బలం, రెగలే గుండెలు వంటి అనేక కుటుంబ కథా చిత్రాలు గృహిణిగా, ప్రేమికురాలిగా, చెల్లెలిగా, త్యాగధనురాలైన మహిళగా ఆమె పండించిన సెంటిమెంట్ దృశ్యాలు థియేటర్లలో మహిళా ప్రేక్షకుల్ని విపరీతంగా కన్నీళ్లు పెట్టించాయి. ఇక రాధిక గారి నటనా జీవితంలో సరికొత్త శిఖరాగ్రంగా నిలిచే చిత్రం విశ్వనాథి గారి స్వాతివత్యం. మరి చిన్నతనంలోనే వైధవ్యాన్ని అనుభవించి సమాజపు అవమానాలను భరిస్తూ అమాయకుడైన శివయ్య ఆదరణలో తన బిడ్డను పెంచుకునే లలిత పాత్రలో రాధిక గారి అభినయం సినీ చరిత్రలోనే చిరస్మరణీయం. ఎలాంటి ఆర్భాటాలు లేని సంభాషణలు కేవలం ఆమె కళ్లలోనే కనిపించే కరుణ, బాధ, ఆత్మగౌరవం ఆ చిత్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టాయి. ఇక తర్వాత స్వాతికిరణం చిత్రంలో ఆత్మాభిమానం ఉన్న ఒక భార్యగా భర్తలోని ఈర్ష్యను భరిస్తూనే శాంతాన్ని ప్రకటించే పాత్రలు, ఓ పాపాలాలి చిత్రంలో మాతృత్వపు మధురిమలను, వేదన్ను ఆవిష్కరించే పాత్రలు ఆమె చూపిన అభినయం ప్రశంసలందుకుంది. ధర్మతేజ, బలరామకృష్ణులు, పలనాటి పౌరుషం, ఆణిముత్యం, అన్నాచెరులు వంటి చిత్రాల్లో గ్రామీణ నేపథ్యం ఉన్న పవర్ఫుల్ మహిళా పాత్రల్లో నటిస్తూ 90ల నాటి తెలుగు సినిమా రంగానికి సరికొత్త హుందతనాన్ని తెచ్చారు. కాలం మారుతున్న కొద్దీ నటిగా తన శైలిని మార్చుకుంటూ కథానాయక పాత్రల నుండి సహాయ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ను సైతం అత్యంత విజయవంతంగా సాగించారు. జీన్స్ చిత్రంలో సుందరాంబగా అమాయకత్వంతో కూడిన హాస్యాన్ని పండిస్తే, సూర్యవంశం చిత్రంలో కుటుంబానికి పెద్ద దిక్కుగా, బాధ్యత గల తల్లిగా ఆమె పోషించిన పాత్ర ఆ సినిమా సాధించిన ఘన విజయానికి ప్రధాన బలమైంది. ప్రేమ కథ, కుర్రాడు బాబోయ్, శాస్త్రి, కోనసీమ మనగాడు, కుటుంబ గౌరవం, వంశోత్తరకుడు, ఆరో ప్రాణం వంటి చిత్రాలు వైవిధ్యభరితమైన తల్లి, వదిన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలకు మరింత దగ్గరయ్యారు. వెండి తెరపైనే కాక బుల్లి తెరపైకి అడుగుపెట్టి రాణం మీడియా ద్వారా పిన్ని, అణామలై వంటి సీరియల్స్తో కోట్లాది గృహిణుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకుని టీవీ రంగానికి మహారాణిగా అవతరించారు. ఇక ఇటీవలి కాలంలోనూ నటిగా తన వేగాన్ని, విశ్వరూపాన్ని తగ్గించకుండా నేటితరం స్టార్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. శకుని, జీనియస్, పూజ, రాజాది గ్రేట్ చిత్రాల్లో ఆధునిక దృక్పథం ఉన్న తల్లిగా, పవర్ఫుల్ లేడీగా కనిపిస్తూనే ఆడియన్స్కు కావలసిన వినోదాన్ని పంచారు. కృష్ణ, వృంద, విహారీలో సంప్రదాయ భావాలున్న తల్లిగా, లవ్ టుడే చిత్రంలో నేటితరం కుర్రాళ్లకు అనుగుణంగా మారి ప్రాక్టికల్ మదర్గా ఆమె పండించిన కామెడీ టైమింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అలానే కోస్టి, ఆదికేశవ, ఆపరేషన్ రావణ్, మేఘాలు చెప్పిన ప్రేమ కథ, రివాల్వర్, రీటా, విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి చిత్రాల్లో ఇప్పటికీ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ఏ పాత్ర ఇచ్చినా దానికి 100% న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. 5 దశాబ్దాలుగా నాయికగా, క్యారెక్టర్ నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా తెలుగు, తమిళ చలనచిత్ర రంగాలు గర్వించదగిన స్థాయిలో ఎదిగిన రాధికా శరత్ కుమారి గారి ప్రస్థానం రాబోయే తరాల నటీనటులకు ఎప్పటికీ ఒక గొప్ప నిఘంటువులా నిలిచిపోతుంది. ఈనాటి మన ప్రత్యేక ఎపిసోడ్ ద్వారా దక్షిణాది చలనచిత్ర రంగానికి తనదైన నటనతో సరికొత్త హుందాతనాన్ని తెచ్చిన బహోన్నత కథానాయిక రాధిక గారి పుట్టినరోజు సందర్భంగా మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం తరపున, కోట్లాది అభిమానుల తరపున ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నవ నాయికగా అడుగుపెట్టి న్యాయం కావాలి, అభిలాష వంటి చిత్రాలతో టాలీవుడ్ను ఏలిన పవర్ హౌస్ హీరోయిన్గా, స్వాతిముత్యం వంటి కళాఖండాలతో నటనకి శిఖరాగ్రంగా నిలిచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, బుల్లితెర రాణిగా 5 దశాబ్దాలుగా వర్స్టైల్ పర్ఫార్మెన్స్తో అలరిస్తున్న రాధికా శరత్ కుమార్ గారు మరెన్నో సంతోషకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తులతూగుతూ ఇటువంటి మరెన్నో గొప్ప గొప్ప పాత్రలతో మనల్ని అలరించాలని మనసారా కోరుకుంటూ తిరిగి రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in లో.
2: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
3: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
2: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
3: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
2: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
3: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
2: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
3: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: సెల్ 9989342009.
4: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన టైల్స్ అంజనీ టైల్స్,
5: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
6: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
4: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
6: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
7: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
5: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
8: లింక్ క్లిక్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ ఒక్క క్లిక్ మీ జీవితకాల సంపాదనను మాయం చేయొచ్చు.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: அலுகல குலுகுல அலிவேணி, அலுகல குலுகுல.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
0: సెల్ 9989342009.

0: எந்தையோ வரையோ எந்தையோ.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే నేహ. వెల్కమ్ టు మహిళ. ఓ రెండు మారుమూల తండాలు కాయ కష్టంతోనే అక్కడి వాళ్ళ రోజులు గడిచేది. కానీ ఊహించని వరదతో ఒక్క పూటలో నిలువు నీడని చేతికొచ్చిన పంటని కోల్పోయారంతా. ఇది తెలుసుకున్న ఆ మండలంలోని ఇతర గ్రామాల మహిళలు పొరుగు కష్టాన్ని తమదిగా భావించారు. చేయి చేయి కలిపి సాయం అందించారు. అది 27 తెల్లవారుతుండగానే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో కుండపోతగా వాన. వాగు పక్కనే ఉండే ఎల్లాపూర్ నడమి తండాల ప్రజలు బెంబేలెత్తారు. వాగు ఉప్పొంగి కళ్ళెదుటే తమ పశువులు పంటలు వరదకు కొట్టుకుపోతుంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. సమీపంలోని ఎత్తైన ప్రాంతాలు ఆవాసాల్లో తలదాచుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. వరద తగ్గాక ఇళ్లకు వచ్చి చూస్తే బురద చేరి వస్తువులు తిండిగింజలు పనికిరాకుండా పోయాయి. దాంతో బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. వారి దయనీయ స్థితికి చెలించిపోయారు ఆ మండల సమాఖ్య మహిళలు. 15 కిందట రాజంపేటలో ఇందిరా క్రాంతి పదం ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం నిర్వహించేశారు. ఎల్లాపూర్ నడిమి తండాల వరద బాధితులకు తమవంతు సాయం చేయాలని గ్రామ సమాఖ్య అధ్యక్షురాళ్లు ఐకేపీ ఐఐఎం రాజారెడ్డి చర్చించారు. అంతా కలిసి గుప్పెడు బియ్యంతో ఆకలి తీర్చాలనుకున్నారు. మండలంలో 20 గ్రామ సంఘాలు ఉండగా వీటి పరిధిలో 583 స్వయం

సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 6,000 మంది మహిళలు సభ్యులు. వీళ్లంతా తమ సంఘ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని గుప్పెడు బియ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మహిళలు తెచ్చిన బియ్యాన్ని 10 కిలోల చొప్పున ప్యాక్ చేశారు. వారం వ్యవధిలోనే 22 క్వింటాల్ బియ్యం సేకరించారు. వీటిని మండల కేంద్రానికి, అక్కడి నుండి బాధిత తండావాసులకు చేర్చి ఇటీవల అందజేశారు. బాధితులకు బియ్యం పంపిణీలో జిల్లా అధికారులు చొరవ చూపారు. మహిళలు పొదుపులోనే కాదు, కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకోవడంలోనూ ముందు నిలిచారు. ఇది వారి ఐక్యతకు, సేవాగుణానికి నిదర్శనమంటూ కొనియాడారు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్. గుప్పెడు బియ్యం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి లత, కోశాధికారి లావణ్య పాత్ర ఎనలేనిది. స్వయం సహాయక మహిళలు బియ్యంతో పాటు దుస్తులు, దుప్పట్లను కూడా బాధితులకు అందజేశారు. ఆ తండాల మహిళలు మాకు తెలుసు, వారికి కష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత ఉందనుకున్నాం. అదే భావనని సంఘ సభ్యులందులో కనిపించాం. వరద బాధితులు తేలుకునే వరకు కనీసం ఆకలి బాధ తీరుతుంది, ఇంతకన్నా గొప్ప సంతృప్తి ఏముంటుంది అంటున్నారు సహాయక సంఘాల మహిళలు. సో విన్నారు కథ లిజినర్స్, ఇప్పుడు మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఒత్తిడికి ప్రభావం అయ్యే వాటిల్లో చర్మము ఉంటుంది. ముడతలు, కళ్ళ కింద చారల వెనుక అదే కారణం కావచ్చు. వీటికి నిపుణులు చెప్పే పరిష్కారాలు ఏంటంటే, స్ట్రెస్ హార్మోన్ గా పిలిచే కార్టిసాల్ విడుదలను వ్యాయామం తగ్గిస్తుంది. రక్త ప్రసరణను పెంచి చర్మానికి ఆక్సిజన్, పోషకాలు ఎక్కువగా అందేలా చేస్తుంది. నడక, డాన్స్, పరుగు, ఏదో ఒక రకమైన వ్యాయామం చేయాల్సిందే. నిద్ర తక్కువైనప్పుడు నీరసంగా కనిపిస్తాం, కళావిహీనంగానూ తయారవుతాం. అలాంటప్పుడు ఖచ్చితంగా బ్యూటీ స్లీప్ ఉండాల్సిందే. నిద్ర సమయంలో చర్మం కీలకమైన రిపేర్లను చేసుకుంటుంది. నిద్రలేమి వల్ల కార్టిసాల్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, కొత్త చర్మ కణాలను ఉత్పత్తి నెమ్మదిస్తుంది, రక్త ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా చర్మం నిగారింపు తగ్గడం, డీహైడ్రేషన్ పెరగడం జరుగుతుంది. ఒత్తిడి తగ్గే శరీరంలో వాపు తక్కువగా ఉండి చర్మం ఆరోగ్యానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ధ్యాన సాధనాల వల్ల కార్టిసాల్ తక్కువగా విడుదలవుతుంది, తద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నువ్వేంటో నీ అలవాట్లు చెబుతాయి అంటారు కదా, అదే విధంగా చర్మం మీ అలవాట్లను చెప్పేస్తుంది. ఎందుకంటే పోషకాల లోపంతో పాటు మరికొన్ని కారణాల వల్ల చర్మం నిగారింపును కోల్పోతుంది. సాయంత్రం తర్వాత కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉండండి. స్క్రీన్ టైం తగ్గించి నీళ్లు ఎక్కువగా తీసుకోండి. మరొక వంటకం గురించి తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మనం చైనీస్ రైస్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు తడి బియ్యం పిండి, ముడి పంచదార, మంచినీళ్ళు, ఖర్జూరాలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, పాలు, నెయ్యి. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఖర్జూరాల్లో గింజలు తీసేసి కాసిన వేడి నీళ్లలో 30 నిమిషాల పాటు నానబెట్టి పేస్ట్లా తయారు చేయాలి. డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా సన్నని ముక్కల్లా కోయాలి. మందపాటి గిన్నెలో మంచినీళ్లు పోసి మరిగిన తర్వాత పంచదార వేసి కరిగించాలి. వెడల్పాటి గిన్నెలో తడి బియ్యం పిండిని పోసి దాని మధ్యలో గుంతలా చేసి అందులో కరిగించిన పంచదార మిశ్రమాన్ని పోసి బాగా కలపాలి. అందులోనే పాలు కూడా పోసి కలపాలి. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి కలపవచ్చు. ఖర్జూరాల పేస్ట్తో పాటు తరిగిన డ్రై ఫ్రూట్స్, నట్స్ కూడా వేసి బాగా కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని నెయ్యి రాసిన కేక్ గిన్నెలో పోసి కుక్కర్లో పెట్టి ఆవిరి మీద మూత పెట్టకుండా మీడియం మంట మీద సుమారు 3/4 గంట సేపు ఉడికించి దించాలి. అంతేనని ఎంతో రుచికరమైన చైనీస్ రైస్ కేక్ తయారైపోతుంది. ఓకే లిజనర్స్, రేపు తిరిగి ప్రసారమయ్యే మహిళలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే నేహ.
3: శ్రీరామా కోదండరామా.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818167796 237295.
1: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో బరువు గురించి తెలుసుకుందాం. బరువు తగ్గడానికి ఎన్నెన్ని చేస్తున్నానో, ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నా, వాకింగ్కి వెళ్తున్నా, అయినా తగ్గట్లేదు అని అంటున్నారు కొందరు. మీరు అదే బాధితులా? అయితే ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చూద్దాం. రాత్రులు ఆహారం మానేసి పండ్లే తింటున్నా, చాలా మంది చెప్పే మాట ఇది. కానీ ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి కారణమవుతాయి. ఇది పెరిగి కొవ్వు పేరుకోవడానికి దారితీస్తాయి. కాబట్టి వాటిని స్నాక్స్ గా తీసుకోండి పర్లేదు, కానీ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారానికి చోటివ్వాలి. ఉదయాన్నే జీరా, మెంతులు నానబెట్టిన నీటిని తాగుతున్నారు కొందరు. ఇవి జీర్ణ ప్రక్రియకు సాయపడతాయి. కేవలం వీటితోనే తగ్గుతారన్నది అపోహ మాత్రమే. ఏదైనా తినాలనిపిస్తే ఆరోగ్యమని నట్స్ ని ఎంచుకుంటారు చాలా మంది. కానీ వీటితో వచ్చే కెలరీలు తక్కువేమీ కాదు. కాబట్టి గుప్పెడు అన్న నియమం మాని తలా రెండు తినడానికి మొగ్గు చూపండి. రోజు తప్పకుండా వాకింగ్ చేస్తున్నా మంచిదే. అయితే కొవ్వు కరగడానికి నడక ఒక్కటే సరిపోదు. దాంతోపాటు కనీసం 2 రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, బాడీ వెయిట్ వర్కౌట్లను చేయండి. త్వరిత ఫలితం ఉంటుంది. ఉదయాన్నే లేవగానే టీ కాఫీలను తాగొద్దు. ఇవి కార్టిసోల్ విడుదలకు కారణమవుతాయి. అంతేకాదండి, హార్మోన్లపై ప్రభావం చూపి పొట్ట దగ్గర కొవ్వు పేరుకోవడానికి దారితీస్తాయి. వేడి నీళ్లు తాగడం, ఆపై ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకున్నాక అరగంట ఆగి అప్పుడు టీ కాఫీల జోలికి వెళ్ళండి. ముఖ్యంగా డైట్ ఏదైనా సొంతంగా నిర్ణయించుకోవద్దు.

ఎవరిని అనుసరించొద్దు, నిపుణులను అడిగి తెలుసుకోండి, వారి సూచనలనే అనుసరించండి. అయితే బరువు తగ్గడానికి జుంబా డాన్స్ చాలా బాగా పనిచేస్తుందండి. లావణ్య ఒక గృహిణి. ఇంట్లోనే ఖాళీగా ఉండటం, టీవీ చూస్తూ మోతాదుకు మించి తినడం ద్వారా అధికంగా బరువు పెరిగి అనారోగ్యానికి గురైంది. వైద్యులు బరువు తగ్గాలని సూచించారు. అయితే ఆమె జుంబా సెంటర్లో చేరింది. ప్రత్యేకంగా ఓ ట్రైనర్ను కూడా పెట్టుకుని

0: వారు ఫన్ గా ఫిట్ గా మారేందుకు జుంబా సెంటర్లు మంచి వేదికలుగా మారుతున్నాయి. 12 ఏళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల గృహిణుల వరకు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. థైరాయిడ్, పీసీఓడి, అధిక బరువు తదితర ఇబ్బందులతో బాధపడే మహిళలు జుంబా వ్యాయామంతో నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మహిళలకే ప్రత్యేకమైన జుంబా సెంటర్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లు మహిళలు అధికంగా ఈ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. బోరింగ్ వ్యాయామాలతో విసిగిపోతున్నారా? బిజీ లైఫ్ బద్ధకంతో వ్యాయామం చేయలేకపోతున్నారా? అయితే మ్యూజిక్ వింటూ ఓ స్టెప్ వేయండి. సాంగ్స్ పెట్టుకుని లయబద్ధంగా డ్యాన్స్ చేయండి. అటు ఆనందం, ఇటు ఆరోగ్యాన్ని సొంతం చేసే ఈ విధానమే జుంబా. జుంబా చేయడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. జుంబాలో ఫాస్ట్ స్లో డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి. శరీరంలో ప్రతి అవయవ కండరాన్ని ఈ వ్యాయామం కదిలిస్తుంది, కండరాలను పటిష్టం చేస్తుంది. రోజు ఈ వ్యాయామం చేయడం ద్వారా సామర్థ్యం పెరిగి నిస్సత్వం దూరమవుతుంది. ఈ డ్యాన్స్ సక్రమంగా చేసేందుకు ఓ సర్టిఫైడ్ మహిళా ట్రైనర్ కూడా ఉంటారు. శరీరమంతా కదిలేలా విసుగు చెందకుండా స్టెప్పులు వేయిస్తూ వ్యాయామం చేయిస్తారు. శరీరంలో ఎక్కడ అధిక మోతాదులో కొవ్వు ఉన్నా బాల్ వర్కౌట్, స్టెప్పర్, కోర్ స్ట్రెంగ్త్ వంటి వ్యాయామాలు చేయిస్తారు. అరగంట పాటు జుంబా డ్యాన్స్ చేస్తే క్యాలరీలు కరుగుతాయి. వీటికి సరిపడా క్యాలరీలు దొరికే డైట్ చార్ట్ను సెంటర్లోని న్యూట్రిషనిస్ట్ సూచిస్తారు. జుంబా చేసే సమయంలో కాస్త నీరసానికి గురైన బీట్రూట్, క్యారెట్, కీరాతో చేసిన డ్రింక్స్ను తక్షణ శక్తి కింద ఇస్తారు. శరీర సామర్థ్యాన్ని బట్టి మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, పండ్లు, బ్రౌన్ రైస్, సీడ్స్ వంటి ఆహారాన్ని సూచిస్తారు. సెంటర్లలో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు, వారే డైట్ను సూచిస్తారు. కొన్ని సెంటర్లు ప్రత్యేక ఛార్జీలు తీసుకుని డైట్ అందిస్తున్నాయి. అయితే జుంబా డ్యాన్స్ చేయడం వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. జుంబా డ్యాన్స్తో శ్రమ పడినట్లు తెలియకుండానే శరీరానికి అవసరమైనంత వ్యాయామం అందుతుంది. శరీరంలో కొవ్వు పరిమాణం తగ్గి నాజుగ్గా తయారవుతారు. ఇంకా శరీరం దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కండరాలు పటిష్టంగా తయారవుతాయి. ఈ డ్యాన్స్తో ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా పెరుగుతుంది. పెద్ద పెద్ద బరువులు ఎత్తకుండానే బరువు తగ్గచ్చు. మహిళలైతే థైరాయిడ్, పీసీఓడి నుంచి బయటపడచ్చు. ఇక జుంబా డ్యాన్స్ గుండె కొవ్వు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రోజుకి 1 గంట జుంబా చేస్తే 300 నుంచి 600 క్యాలరీలను కరిగించవచ్చు. ఏరోబిక్స్ కంటే జుంబా ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. సాధారణంగా శరీరానికి అవసరమైన ప్రోటీన్ను అందేలా చూసుకోవాలి. జుంబా చేసిన తర్వాత కూల్ డ్రింక్స్, మద్యం, హోమ్ స్ట్రింగ్స్, జంక్ ఫుడ్ తినకూడదు. ఆహార నియంత్రణపై అవగాహన కలిగి ఉండాలి. అవసరమైతే నిపుణులను సంప్రదించాలి. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు నిపుణుల పర్యవేక్షణలో జుంబా చేయాలి. ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెఫ్లేజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అహుజా ఆదరేజ్ షోరూమ్ పోలీస్ బొమ్మ సెంటర్ పిపి రోడ్ భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. సబ్బులు మన చర్మంపై ఉన్న మురికి మలినాలు సూక్ష్మజీవులు తొలగించడానికి శరీరాన్ని శుభ్రంగా తాజాగా ఉంచడానికి కొన్ని చర్మ సమస్యలు తొలగించడానికి సాయపడతాయి. కానీ ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న కొన్ని సబ్బులు శరీర వర్ణాన్ని మార్చకపోగా దుష్ప్రభావాలతో కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. దీంతో చాలా మంది బాధితులు చర్మ వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో శరీర సంరక్షణకు మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఈ క్రమంలో అసలు ఏ రకం సబ్బు వాడాలి? ముఖానికి శరీరానికి వేరువేరు సబ్బులు వాడాలా, ఒకటే వాడాలా? ఇలా 125,000 ప్రశ్నలున్నాయండి. అయితే ఈరోజు వాటన్నింటికి సమాధానం తెలుసుకుందాం. సబ్బు వాడితే చర్మం తెల్లగా మారుతుందా అంటే కాదని అంటున్నారు నిపుణులు. ఏ రంగుతో పుట్టామో జీవితాంతం అదే ఉంటుంది. శరీర వర్ణం జన్యువుల ఆధారంగా వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు జాగ్రత్తలతో చర్మం నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది తప్పితే పూర్తిగా రంగు మారదు. ఇప్పుడు మనది ఏ తరహా చర్మమో తెలుసుకుని దానికి తగ్గట్టు సబ్బును ఎంచుకోవాలి. పొడి చర్మం ఉంటే అలోవీరా కొబ్బరి నూనె ఆల్మండ్ ఆలివ్ ఆయిల్ షియా బటర్ కోకో బటర్ హైలరోనిక్ యాసిడ్ వంటివి ఉన్న మాయిశ్చరైజింగ్ సోప్లను వాడాలి. ఇవి తేమను కాపాడతాయి, చర్మం బిగుసుకుపోకుండా పొలుసులుగా మారకుండా నిరోధిస్తాయి. వీటిని ఏ చర్మం ఉన్నవారైనా శీతాకాలంలో వాడచ్చు. జిడ్డు చర్మం మొటిమలు ఉంటే ఈ రకమైన సబ్బులను వాడాలి. గ్లైకాలిక్ యాసిడ్ సాలిసిలిక్ యాసిడ్ యాక్టివేటెడ్ చార్కోల్ టీ ట్రీ ఆయిల్ వంటి పదార్థాలు ఉన్న సబ్బులను వాడాలి. ఇవి మన చర్మం మీద ఏర్పడే అదనపు తైలాన్ని తొలగిస్తాయి, స్వేదరంధ్రాలను శుభ్రం చేస్తాయి. సాలిసిలిక్ యాసిడ్ ఉండే క్లెన్సింగ్ సబ్బులు యాంటీబ్యాక్టీరియల్ లావెండర్ సబ్బులు వాడటం మంచిది. డాక్టర్ల పర్యవేక్షణ సలహా మేరకే వీటిని వినియోగించాలి, ఎక్కువగా వాడకూడదు. సున్నితమైన చర్మం ఉన్నవారు లిక్విడ్ ఫ్రీ క్లెన్సర్స్ వాడితే మంచిది. వీటిలో గాఢ రసాయనాలు ఉండవు. గ్లిజరిన్ బేస్డ్ సెటైల్ ఆల్కహాల్ స్టెరైల్ ఆల్కహాల్ వంటి కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని తేమను తొలగించవు, చర్మం పాడవకుండా ఉంచుతాయి. ఓట్మీల్ గోట్స్ మీల్స్ వంటి సున్నిత పదార్థాలు ఉన్న ఫ్రాగ్రెన్స్ ఫ్రీ సబ్బుల్ని ఎంచుకోవాలి. కఠిన రసాయనాలు ఉన్న వాటికి దూరంగా ఉంచాలి. హెర్బల్ సోప్స్ కూడా చాలా మంచివి. సాధారణ చర్మం ఉన్నవారు కొబ్బరి నూనె అలోవీరా తదితర సహజ పదార్థాలతో చేసే సబ్బులు మంచి ఎంపిక. అసలు సబ్బులను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం. సబ్బులు కొనే ముందు వాటిలో ఏ పదార్థాలు వాడారో చూడాలి. తమ చర్మతత్వానికి సరిపోయేదాన్ని ఎంచుకుని దీర్ఘకాలం వాడచ్చు. ముఖానికి శరీరానికి ఒకే సబ్బు వాడినా పెద్దగా సమస్య ఉండదు. సబ్బులో టీఎఫ్ఎం కనీసం 76% ఉండే వాటిని సమర్థవంతమైనవిగా భావిస్తారు. సబ్బు కొనే ముందు వీటిని పరిశీలించాలి. గాఢ సబ్బులు ఎక్కువగా వాడితే చర్మం తేమను కోల్పోయి పొడిబారే ప్రమాదముంది. అందుకే వాటిని తక్కువగా వాడాలి. టాక్సిక్ కెమికల్స్ స్ట్రాంగ్ డిటర్జెంట్లు ఆల్కహాల్ పెట్రోలియం ఉత్పత్తులు గాఢ రసాయనాలు కృత్రిమ రంగులు కృత్రిమ ఫ్రాగ్రెన్స్ తదితరాలు ఉండేవి ఎంచుకోవద్దు. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి ఇది ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మళ్ళీ తిరిగి రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
1: మరికొద్ది క్షణాల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని వింటారు.

0: विष्णु एफएम 90.4।
1: పశువుల పెంపకంలో మంచి సూక్ష్మజీవులని వాడటం వేల సంవత్సరాల కొద్దీ మాంసం పాల కోసమే కాక డబ్బు సంపాదించడానికి కూడా పశువులని పెంచుతున్నారు. కానీ మేత భూములు అంతకంతకు తగ్గిపోతున్నాయి. పశుదాణ ఖరీదు పెరిగిపోవడంతో పశువుల పెంపకంలో లాభాలని రాబట్టుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పశువులని చిన్న చిన్న జాగాల్లోనూ కొట్టాల్లోనూ ఉంచితే అది దుర్వాసనకి అపరిశుభ్రతకి కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పశువులకి పాక్స్, ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ వంటి తీవ్రమైన రోగాలు సోకే అవకాశం ఉంది. అంతేగాక పేలు, ఈగల ద్వారా వ్యాపించే రోగాలు కూడా పశువుల ఉత్పాదకతని తగ్గిస్తాయి. పశువుల మీద విపరీతంగా వాడుతున్న యాంటీబయాటిక్స్ వల్ల రోగాలు సంక్రమణ చికిత్స కోసం మనుషుల మీద వాడుతున్న యాంటీబయాటిక్స్ ప్రభావం నశిస్తుంది. ఇది ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలుపు. ఈ వీడియోలో బంగ్లాదేశ్ కి చెందిన అనుభవజ్ఞులైన రైతుల నుంచి దానా ఖరీదుని తగ్గించడానికి మంచి సూక్ష్మజీవులు ఎలా దోహదపడతాయో, పశువులకి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పి వాటి ఆరోగ్యాన్ని అవి ఎలా నిలుపుతాయో నేర్చుకుందాం. ప్రకృతిలో ఉచితంగా లభించే మంచి సూక్ష్మజీవులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. మంచి సూక్ష్మజీవులు వ్యర్థాలను వేగంగా కుళ్లబెట్టి చెడు క్రిములను నాశనం చేస్తాయి.
2: మా పొలంలో దుర్వాసన రాకుండా సూక్ష్మజీవులని వాడతాం. పొలం చుట్టుపక్కల్లో చెడు ప్యాథోజన్లని, ఈగల్ని కూడా అవి అరికడతాయి.
1: దాణాలోనూ, తాగే నీళ్లలోనూ మంచి సూక్ష్మజీవులని కలపడం పశువుల ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. మంచి సూక్ష్మజీవులను దాణాలో కలిపితే దానిలో పోషకాలు పెరుగుతాయి.
3: రుచి వాసన బాగుంటాయి కాబట్టి ఇలాంటి దాణాన్ని పశువులు బాగా మేస్తాయి. ఈ దాణాన్ని పశువులు జీర్ణం చేసుకోవడానికి సూక్ష్మజీవులు తోడ్పడతాయి.
1: మంచి సూక్ష్మజీవులు కలిపిన దాణాన్ని మీ పశువులకి మేపితే కాన్సన్ట్రేటెడ్ దాణా మోతాదుని తగ్గించవచ్చు.
3: గడ్డి మీద మంచి సూక్ష్మజీవులను చల్లి దాని మీద అరగంట సేపు మూత పెడతాం. దానివల్ల గడ్డి మెత్తబడుతుంది. పశువులకి అది బాగా నచ్చుతుంది. ఏవైనా చెడు క్రిములు గాని బూజులు గాని ఉంటే అది వాటిని చంపేస్తుంది.
1: మీకు దగ్గర్లోని వ్యవసాయ పశువుల దుకాణంలో గాని, విశ్వవిద్యాలయంలో గాని, ఎక్స్టెన్షన్ సేవ నుంచి గాని మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం లేక EM ని కొనవచ్చు. వాడే

0: సూక్ష్మజీవులని తప్పకుండా సక్రియం చేయాలి. రెండు గుప్పెళ్ల మలాసలని, రెండు గుప్పెళ్ల ఈయంని తాజా నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని 100 లీటర్ల నీళ్లలో కలిపి గాలిచోరని పీపాలో పోసి నీడలో ఉంచాలి. మొదటి రోజున రోజుకి 2 సార్లు గ్యాస్ ని వదలాలి. 2వ రోజు నుంచి రోజుకి 1 సారి చేయాలి. 5 నుండి 10 రోజుల్లో సూక్ష్మజీవులు సిక్రయమై వాడడానికి సిద్ధమవుతాయి. ఉప్పని తీయని వాసన వల్ల అది మీకే తెలుస్తుంది. స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. 2 గుప్పెళ్ల బియ్యం, గోధుమలు లేక మొక్కజొన్నలని ఒక మట్టి కుండలో పోయాలి. ఇంకో కుండలో 2 గుప్పెళ్ల సగం ఉడికిన పప్పులు పోసి రెండింటినీ గుడ్డతో కప్పాలి. పప్పులు పోసిన కుండని వెదురు పొదలో గాని, చీకటిగా తేమగా ఉండే చోట గాని పెట్టి ఆకులతో కప్పాలి. మంచి సూక్ష్మజీవులు చీకటిగా తేమగా ఉండే చోట్ల బాగా పెరుగుతాయి. బియ్యం పోసిన కుండని గడ్డివాములో పెట్టాలి. ఇక్కడి ఉష్ణోగ్రత స్థిరంగా వెచ్చగా ఉంటుంది. పెరిగే బూజు సూక్ష్మజీవులకి అలాంటి వాతావరణం అవసరం. 5-6 రోజుల తర్వాత సూక్ష్మజీవులు పెరిగి తెల్లని నూలుదారల్లా కనిపిస్తాయి. ఇప్పుడు 12 చెంచాలు లేక 200 మిల్లీలీటర్ల బియ్యం కడిగిన నీళ్లలో 12 చెంచాల మలాసాలని కలపాలి. అందులో 2 చెంచాల పెరుగుని, 1/2 చెంచా లేక 6-7 గ్రాముల ఈస్ట్ ని కలపాలి. ఇప్పుడు బియ్యం పోసిన కుండలోంచి, పప్పులు పోసిన కుండలోంచి 1/2 చెంచాడు చొప్పున సూక్ష్మజీవులను తీసుకోవాలి. ఈ రెండింటిని 2 లీటర్ల నీళ్లలో కలపాలి. సూక్ష్మజీవులని సంక్రియం చేయడానికి ఈ మిశ్రమాన్ని గాలిచోరని జాడీలో పోసి వారం పాటు నిలువుంచాలి. రోజుకి 1-2 సార్లు జాడీలోని గ్యాస్ ని విడుదల చేయడాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ మంచి సూక్ష్మజీవులని వాడుకునే రకరకాల పద్ధతులని చూద్దాం. మీ కొట్టంలో దుర్వాసనని అరికట్టడానికి పేడను, మూత్రాన్ని విడివిడిగా ఉంచేందుకు ప్రయత్నించాలి. పేడతో మూత్రం కలిస్తే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు విడుదలై దుర్వాసనకి కారణమవుతాయి. పొడి తవుడు, రంపపు పొట్టు, కొబ్బరి పొట్టు లేక గడ్డిని నేల మీద పరచి దానిమీద క్రమం తప్పకుండా సూక్ష్మజీవులని చల్లుతుండాలి.
1: లీటర్ సూక్ష్మజీవులని 100 లీటర్ల నీళ్లలో కలిపి గడ్డి పరుపు మీద చల్లుతాను. మంచి సూక్ష్మజీవులని పరుపు పీల్చుకుని చెడు క్రిముల్ని చంపేస్తుంది. కొట్టం బయట పేడ, ఇతర వ్యర్థాలు కుప్పబోసే చోట కూడా చల్లుతాను. దీనివల్ల ఈకలు, పేలు రావు, చెడువాసన కూడా ఉండదు. మేం మా వ్యర్థాలని సరిగ్గా నిర్వహించగలం. ఆవు పేడని, గడ్డి పరుపుని చక్కగా పనికొచ్చే ఎరువుగా మార్చుతుంది. దాన్ని మేము రైతులకి అమ్ముతాం.
0: మీ పశుధానాన్ని శుద్ధీకరించడానికి చెంచాడు సూక్ష్మజీవులను, చెంచాడు మలాసలని 1.5 లీటర్ల నీళ్లలో కలిపి ఈ మిశ్రమాన్ని 10 కిలోల దానాకి కలపాలి. లేదా 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 900 మిల్లీలీటర్ల నీళ్లలో కలిపి 10 కిలోల కాన్సన్ట్రేట్ దానాలో కలపవచ్చు. దీన్నొక సంచిలోనో పీపాలోనో ఉంచవచ్చు. అది పులిసినప్పుడు వచ్చేటి పులుపు వాసన వల్ల ఫీడ్ సిద్ధమైందని తెలుస్తుంది. వేడి వాతావరణంలో 3 నుంచి 4 రోజులు, శీతాకాలంలో 7 నుంచి 8 రోజులు పడుతుంది.
1: ఒక్కోసారి మేము రెడీమేడ్ దానాన్ని కొంటాం. కొన్న ప్రతిసారి దాన్ని దేశీ సూక్ష్మజీవులతో శుద్ధి చేస్తాం. దానాలో ఏదైనా చెడు క్రిములు గాని బూజు గాని ఉంటే మంచి సూక్ష్మజీవులు వాటిని చంపేస్తాయి. ఇలా పులిసిన దానాన్ని పశువులు బాగా ఇష్టపడతాయి. మా కాన్సన్ట్రేట్ దానాన్ని మేమే తయారు చేసుకుంటాం. వేర్వేరు దినుసులను తెచ్చి వాటిలో దేశీయ సూక్ష్మజీవులని సరిగ్గా కలిపి గాలి చొరని సంచిలోనూ పీపాల్లోనూ ఉంచుతాం. 3-4 రోజుల తర్వాత దాన్ని గడ్డిలో కలిపి పశువులకి మేపుతాం. దాన్ని అవి చాలా ఇష్టపడతాయి. దాని వాసన పశువులకి నచ్చుతుంది కాబట్టి అవి దాన్ని చాలా తొందరగా తింటాయి. మంచి సూక్ష్మజీవులు అరుగుదలకి తోడ్పడతాయి.
0: మేపడానికి ముందు పచ్చని దానా మీద గాని, సైలేజ్ మీద గాని సూక్ష్మజీవులని స్ప్రే చేయవచ్చు. 6 చెంచాలు లేక 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పచ్చగడ్డి మీద లేకపోతే ఎండుగడ్డి మీద స్ప్రే చేసి 3 నుండి 4 గంటల పాటు మూసి ఉంచాలి. ఆ తర్వాత ఆ గడ్డిని పశువులకి మేపవచ్చు. ఆవులు తాగే నీళ్లలో కూడా సూక్ష్మజీవులని కలపవచ్చు. దానివల్ల పశువుల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజు నీళ్లు మార్చిన తర్వాత దాన్ని కలపాలి. దూడలకు చెంచాడు మిశ్రమాన్ని 75 మిల్లీలీటర్ల తాజా నీళ్లలో కలపాలి. ప్రకృతిలో మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేక ఈఎంని మీకు దగ్గరలోని వ్యవసాయ వస్తువుల షాపులో కొని వాటిని మలాసలు, నీళ్లతో సంక్రియం చేయవచ్చు.

0: ఏంటంటే స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. వాడే ముందు మిశ్రమంలో నీళ్లు తప్పకుండా కలిపి పల్చగా మార్చాలి. కాన్సన్ట్రేట్ దానా, సైలేజ్, పచ్చగడ్డికి సూక్ష్మజీవులను కలిపితే వాటి పోషకతత్వాలు పెరిగి అరుగుదల మెరుగవుతుంది. పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి పశువులు తాగే నీళ్లలో మంచి సూక్ష్మజీవులను కలపవచ్చు.
1: దేశీయ సూక్ష్మజీవులని వాడుతూ ఉంటే మాకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతున్నాయి. మా ఆవులు తక్కువ జబ్బు పడుతున్నాయి కాబట్టి మాకు మందుల ఖర్చు తగ్గుతోంది. ఆ ఆవులు ఎంతో ఆరోగ్యంగా తెలివిగా కనిపిస్తాయి కనుక అందరికీ అవి నచ్చుతున్నాయి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం,
0: సెల్ 9989342009.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మన నిత్య జీవిత అవసరాల్లో ఎంతగానో ఉపయోగపడేటువంటి విషయాలు మీ ముందుకు తీసుకొచ్చింది మన్నడి విష్ణు 90.4 విజ్ఞాన దర్శిని. మరి ఈనాటి మన కార్యక్రమంలో ఇప్పుడు మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలి. ప్రపంచమంతా పరస్పర సంబంధాన్ని ఏ విధంగా కలిగి ఉంటుంది అనే దాని గురించి ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాం, సరేనా? ఒకటేంటంటే, ప్రకృతిలో ఏదీ విడిగా లేదు. అన్నీ పరస్పరం పెనవేసుకున్న పదార్థ రూపాలే. ఏదీ తనకు తానే స్వతంత్రంగా అభివృద్ధి చెందటం లేదు. మిగతా వాటితో సంబంధాన్ని కలిగి ఉంటూ పరస్పరం ప్రభావితమవుతూ అభివృద్ధి అనేది చెందుతూ ఉన్నాయి. అటు నిర్జీవ పదార్థంలోనూ ఇటు జీవ పదార్థంలోనూ ఈ గతి తార్కిక సూత్రాన్ని మనం గమనించగలం. ఇక అత్యంత సూక్ష్మమైనవి ప్రాథమిక కణాలు. ఇవి పరస్పర సంబంధం కలిగి ఉండటం వల్లనే పరమాణువులనేవి ఏర్పడుతున్నాయి. ఈ పరమాణువుల కలయిక వల్ల అణువులు, అణువుల సముదాయంతో వస్తువులు ఏర్పడుతున్నాయి. ఈ వస్తువులన్నీ గురుత్వాకర్షణ శక్తి గల భూగ్రహంతో ముడిపడి ఉన్నాయి, అవునా? భూమనేది ఒంటరిగా లేదు. వాయుధూళి మేఘాల్లోని అసంఖ్యాక రేణువుల కూడిక వల్ల జనించిన గ్రహాల్లో అదొకటి. అది సూర్యుడితోనూ ఇతర గ్రహాలతోనూ సంబంధాన్ని కలిగి ఉంది. ఇక ఈ గ్రహాలన్నీ పరస్పర సంబంధం కలిగి తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సూర్యుడు మరి ఒక నక్షత్రం, అవునా? నక్షత్రాలు కూడా విడిగలేవు. అనేక కోట్ల నక్షత్రాలు కలిసి ఒక గెలాక్సీలో చేరి ఉన్నాయి. ఈ గెలాక్సీ ఇంకెన్నో ఇతర గెలాక్సీలతో పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ విశ్వాంతరాణమంతా ఇంతే మరి. ఇక జీవరాశులు కూడా నేరుగా తమకు తామే ఇతరత్రా ఎలాంటి సంబంధం లేకుండా ఉద్భవించలేదు, అవునా? నిర్జీవ పదార్థం నుంచే జీవం పుట్టింది. సూర్యుడి అల్ట్రావైలెట్ కిరణాలు, సముద్ర జలాలు, భూగ్రహ ప్రత్యేక పరిస్థితులు లేకుండా అది సాధ్యం కాదు. ఇక నిర్జీవ పదార్థంలో ఉండే మూలకాలు జీవ పదార్థంలో కూడా ఉన్నాయి. జీవ జాతులన్నీ దేనికవి అడ్డుగోడ కట్టుకుని లేవు. ఏకకణ జీవులు లేకుండా బహుకణ జీవులు లేవు. జలచరాలు లేకుండా భూచరాలు కూడా లేవు. మరి వెన్నెముకు లేని జంతువులు లేకుండా వెన్నెముకు గల జంతువులనేవే లేవు. నరవానరులు లేకుండా మానవులు లేరు.

పరస్పర సంబంధం లేకపోతే జీవ పరిణామమే లేదు, అవునా? జీవుల్లో సాధారణ లక్షణాలు అనేవి కనపడుతూ ఉన్నాయి. ఈ లక్షణాలను బట్టి వృక్ష జంతు జాతులుగా విభజిస్తున్నాం. ఈ జాతులు తిరిగి తరగతులుగా, కుటుంబాలుగా ఏకత్వాన్ని కలిగి ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక పరస్పర ఆధారం లేకుండా జీవ ప్రపంచంలో ఏది మనుగడ సాధించలేదు, అభివృద్ధి చెందలేదు కూడా.

ఆధారపడే జంతు కోట అనేది జీవిస్తోంది, అవునా? బొగ్గును మొక్క స్వీకరించి పిండి పదార్థంగా మార్చుకుంటుంది. మొక్కల్ని తిని జంతువులు బతుకుతున్నాయి. మరి ఈ రెండింటిని మానవుడు ఉపయోగించుకుంటున్నాడు కదా. ఇక మానవుడు సంఘజీవి, ఏ మనిషి ఒంటరిగా బతకడు. మానవ సమాజం మనుగడకు మూలమైన ఉత్పత్తిని సామాజిక శ్రమ జీవనం ద్వారానే సాధించుకుంటూ ఉన్నాడు. ఇక ప్రకృతి పరిసరాలు లేకుండా మానవ సమాజాన్ని ఊహించలేం. అందువల్ల మన శరీరంలోని అంగాంగాలన్నీ అన్యోన్య సంబంధాన్ని కలిగి ఏకమొత్తంగా ఉన్నట్లే ప్రపంచమంతా పరస్పర బంధితమే ఉంటుందన్నమాట. అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి అస్తిత్వంలో ఉంటుంది, అభివృద్ధి చెందుతోంది. ఈ గతితార్కిక సూత్రం విశ్వజనీన సత్యం అన్నమాట. ఈ సత్యాన్ని గ్రహించకుండా ప్రపంచాన్ని, దాని పరిణామాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేం. ఇక ఒక వస్తువును లేదా ఒక విషయాన్ని అధ్యయనం చేయాలంటే దేనిని దాని పరిసరాల నుండి విడదీసి చూడకూడదు. దానికి సంబంధించిన అన్ని అంశాలను, అన్ని సంబంధాలను పరిశీలించి చూడాలి. అప్పుడే ఆ వస్తువు లేదా ఆ విషయాన్ని గురించిన వాస్తవ జ్ఞానాన్ని సంపాదించగలం. ఇక భావవాదం వస్తువుల మధ్య, పరిణామాల మధ్య అంతర్గత సంబంధాన్ని చూడ నిరాకరిస్తోంది. ఇక వేటికవి విడివిడిగా ఉన్నాయంటుంది, కనుకనే పరిణామవాదాన్ని తిరస్కరిస్తుంది. ఇక ఈ విశ్వమంతా దేవునిచే 7 రోజుల్లో సృష్టించబడిందని వాదిస్తోంది. భౌతికవాదం గతితార్కిక పద్ధతిని అవలంబించి దేనికవి విడివిడిగా సృష్టింపబడినాయనే సృష్టివాదాన్ని నిరాకరిస్తోంది. అన్ని అంతర్గత సంబంధాన్ని కలిగి ఉన్నాయని, ఒకదాని నుండి మరొకటి ఉద్భవించిందనే పరిణామవాద సిద్ధాంతాలను విశ్వసిస్తోంది.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
4: లిజనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అవేంటంటారా, రెండు విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత ఇంకా ఘర్షణ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక స్థిరమైనది, శాశ్వతమైంది, మార్పు లేనిది ఏదీ లేదు. ఏదో ఒకటి పుడుతూ అభివృద్ధి అనేది చెందుతోంది, క్షీణిస్తూ నశిస్తోంది, అవునా? ఈ పరిణామ క్రమం అనంతం, అనివార్యం. ప్రకృతి అనేది మారుతోంది, సమాజం మారుతోంది, ఆలోచన మారుతోంది. ఈ మార్పు ఈనాటికే కాదు, గతంలో కూడా ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఇక ఈ మార్పుకు మూలం ఏది, ఎక్కడుంది? ఇక పదార్థ పరిణామ ఫలితమే ఈ ప్రపంచమేదే. ఆ పరిణామం ఎలా జరుగుతోంది, దాని చోదక శక్తులేమిటి? అంటే అన్నింటికీ ఆ దేవుడే అనే భావవాదం ఈ ప్రశ్నకు జవాబు కూడా డిటో ఉంటోంది. అంటే అంతా పదార్థమే అనే భౌతికవాదం పదార్థ చలనానికి సరైన కారణాన్ని కనుగొనడానికి గతి తార్కిక పద్ధతిని అవలంబించింది. ఇక ప్రతి వస్తువులోనూ పరస్పర విరుద్ధ శక్తులనేవి ఉన్నాయి. అవి విడదీయరాని విధంగా ఐక్యతను కలిగి ఉన్నాయి, అదే సమయంలో అవి నిరంతర ఘర్షణలో కూడా ఉంటాయి. ఈ ఐక్యత ఘర్షణ వల్లే వస్తువు ఉనికిలో ఉందన్నమాట, అంటే చలనం కలిగి ఉంటుంది. దీనినే పరస్పర విరుద్ధ శక్తుల ఐక్యత, ఘర్షణ లేదా వైరుధ్య సూత్రం అని కూడా అంటారు. ఈ పదార్థ పరిమాణానికి అసలు కారణాన్ని బహిర్గతం చేసింది ఈ సూత్రమే. ప్రపంచ మార్పు అభివృద్ధి ఈ సూత్రమే వివరిస్తుంది. ఈ గతిక తార్కిక సూత్రాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. గతి తార్కిక సిద్ధాంతానికి ఇది గుండెకాయ లాంటిది. దాని సారమంతా ఈ సూత్రంలోనే ఇమిడి ఉంటుంది. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోకుండా విశ్వాంతరాళంలోని మార్పులకు, జీవ పరిణామానికి మూలాన్ని కనుగొనలేం, అవునా? మన చుట్టూ ప్రపంచాన్ని పరిశీలిస్తే ఎటు చూసిన వైరుధ్యాలే. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, కుడి ఎడమ, పైన కింద, పాత కొత్త, ఇలాంటివే ఇంకెన్నో అన్నింటిలోనూ విరుద్ధాంశాలనేవి ఉంటాయి. ఏది లేకపోయినా మరొకటి లేదు, ఏ రెండింటికి పొత్తనేది కుదరదు, కలిసి కలహించుకుంటాయి. ఇక అయస్కాంతం మనందరికీ తెలిసిందే, అవునా? దానిలో ఉత్తర దక్షిణ ధ్రువాలనేవి ఉంటాయి, అవి రెండూ పరస్పర విరుద్ధ శక్తులు, వాటిని వేరు చేయలేం. ఇక అయస్కాంతాన్ని ఎన్ని ముక్కలు చేసినా ప్రతిదీ ఉత్తర దక్షిణ ధ్రువాలు కలిగి ఉంటుంది. ఇక గణితంలో కూడిక తీసివేతలు, గుణకార భాగాహారాలు ఒకదానికొకటి పొసకనివే. ప్లస్ లేకుండా మైనస్ ఉంటుందా, మైనస్ లేకుండా ప్లస్ ఉంటుందా, మరి ఆ రెండింటికి మధ్య ఘర్షణ లేకుండా ఉంటుందా?

ఇది. ఈ భౌతిక శాస్త్రంలో ప్రతి చర్యకు సమమగు వ్యతిరేక చర్య అనేది తప్పనిసరిగా ఉంటుంది. అదే న్యూటన్ సూత్రం వైరుధ్యాన్ని చక్కగా వివరిస్తోందన్నమాట. వస్తువులన్నింటిలోనూ వైరుధ్యం ఉంది. అతి సూక్ష్మమైన ప్రాథమిక కణాల్లో విరుద్ధ ధర్మాలనేవి ఐక్యంగా ఉంటాయి. ఇక పరమాణువుల్లో ధన విద్యుత్ కలిగిన ప్రోటాన్ అనేది ఉంటుంది. దాని చుట్టూ ఋణ విద్యుత్ కలిగిన ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఈ రసాయనిక పరిణామాల్లో పరమాణువులు సంయోగం వియోగం చెందుతూ ఉంటాయి, అవునా?

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా

0: నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: ఫ్రెండ్స్, మరి ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత, ఘర్షణ ఏ విధంగా ఏర్పడతాయి అనే దాని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు దాని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. భూమికి ఉత్తర దక్షిణ ధ్రువాలు అనేవి ఉంటాయి. విశ్వాంతరాళ్లలో ఆకర్షణ, వికర్షణ లాంటి పరస్పర విరుద్ధ శక్తుల వల్లే నక్షత్ర మండలాలనేవి వెలిసాయి. వాయుధూళి మేఘం సారో కుటుంబం ఏర్పడింది. నిర్జీవ పదార్థంలోనే కాదు, జీవ పదార్థంలో కూడా ఇదే సూత్రం. ఇక పుట్టుక, చావు జీవుల సహజ లక్షణం. ఇందుకు అతీతమైన జీవి ఏదీ లేదు, అవునా? జీవకణాలు వృద్ధి చెందడం, నశించడం పరస్పర విరుద్ధ ప్రక్రియలు. అయితే ఈ జీవన ప్రక్రియలు ప్రాణుల మనుగడకు మూలాధారమని చెప్పుకోవాలి. ఒక కణం జండుగా, జండు 4గా చీలటం ద్వారా ఏకకణ జీవులు సంతానోత్పత్తిని పొందుతున్నాయి. ఆడ, మగ ఒకే జీవజాతిలో విరుద్ధ శక్తులుగా కలిసి ఉన్నాయి. ఇక ఏదీ లేకపోయినా ఈ భవిష్యత్ సంతతే లేదు. జీవకణ విభజనలో క్రోమోసోమ్లోని జీన్స్ అనేవి వారసత్వ లక్షణాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తాయి. ఈ జీన్స్ లో జరిగే మ్యూటేషన్స్ వల్ల నూతన లక్షణాలు కూడా పుడుతూ ఉంటాయి. ఆ విధంగా అత్యధిక లక్షణాలు అనువంశికంగా వస్తూ ఉండటం, అదే సమయంలో కొద్దిదైనా నూతన లక్షణాలు కలగటం, ఇక జీన్స్ లో జరిగే మ్యూటేషన్స్ వల్ల నూతన లక్షణాలు కూడా పుడుతూ ఉంటాయి. ఆ విధంగా అత్యధిక లక్షణాలు అనువంశికంగా వస్తూ ఉండటం, అదే సమయంలో కొద్దిదైనా నూతన లక్షణాలు కలగటం మధ్య వైరుధ్యం అనేది ఏర్పడుతుంది. ఈ వైరుధ్యం పైనే నూతన జీవజాతుల ఆవిర్భావం ఆధారపడి ఉంటుంది. ప్రకృతిలోనే కాదు, మానవ సమాజంలో కూడా వైరుధ్యాలు అనేవి ఉన్నాయి. వర్గ సమాజంలో వర్గాలుంటాయి, బానిస సమాజంలో బానిస యజమానులు, బానిసలు ఉన్నారు. ఇక ఫ్యూడల్ సమాజంలో భూస్వాములు, రైతులు ఉన్నారు. పెట్టుబడిదారి సమాజంలో పెట్టుబడిదారులు, కార్మికులు ఉన్నారు. ఇలా ఒక వర్గం లేకుండా మరొక వర్గం అనేదే లేదు. వర్గాలు ఉన్నంతకాలం వర్గ పోరాటం ఉండి తీరుతుంది. మానవుడి ఆలోచనలో కూడా వైరుధ్యం అనేది ఉంటుంది. మంచి చెడుల మధ్య, జ్ఞానం అజ్ఞానంల మధ్య నిరంతరం వైరుధ్యం ఉంటుంది, అవునా? అందువల్ల ఈ వైరుధ్యం అనేది విశ్వవ్యాపితం. ఈ జగత్తు అంతా విరుద్ధ శక్తుల ఐక్యత ఘర్షణల్ని ప్రతిబింబిస్తుంది. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, అదేంటంటారా, విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత, ఘర్షణ ఏది అభివృద్ధికి ప్రధానం, పరిణామ క్రమంలో ఏది కీలక పాత్రను వహిస్తోంది అనే ప్రశ్న అనేది మీ అందరి ముందుకు వచ్చి ఉంటుంది, అవునా? ఇప్పుడు సులభంగా అర్థమయ్యే ఉదాహరణ ఒకటి తెలుసుకుందాం. మన చుట్టూ జనంలో మంచివాళ్ళు అనేవాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్లు ఉంటారు. ఫలానా వ్యక్తి మంచివాడు అని అంటున్నాం కదా, మరి దాని అర్థం అతనిలో చెడ్డ గుణాలేవి లేవని కాదు, మంచి ఉంది, చెడు ఉంది, ఈ రెండింటి మధ్య ఘర్షణ కూడా ఉంది. మరి ఆ ఘర్షణలో మంచితనం ఆధిక్యతలో ఉంటే మంచివాడు అని అంటున్నాం. కనుక ఘర్షణ ఆ వ్యక్తి గుణాన్ని నిర్ణయిస్తుందన్నమాట. ఇక పరమాణువులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు అనేవి ఉన్నాయి. ప్రోటాన్ నుండి విడిపోవాలని ఎలక్ట్రాన్ చూస్తుంది, ఎలక్ట్రాన్ పారిపోకుండా ప్రోటాన్ అనేది లాగు ఉంచుతుంది. ఈ ఘర్షణ వల్లనే పరమాణువు చలనంలో ఉంటుందన్నమాట. ఈ ఆకర్షణ, వికర్షణ లాంటి విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణే విశ్వాంతరాలలో అనేక పరిణామాలకు దారితీసింది. వెల్ లిసనర్స్, ఇంతవరకు ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనకు తెలియని అనేక విషయాల గురించి, అదేనండి విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత, ఘర్షణల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి దీని గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకునేవి ఉన్నాయి.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు.

గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

90.4. హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లిసనర్స్, వెల్కమ్ టు అది సంగతి. వీళ్ళు రైల్లో పుస్తకాలు దాచిపెడుతున్నారండి. అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు ఇలా దాస్తున్నారో తెలుసుకుందామా. మరి బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో, విమానాశ్రయాల్లో ఒకప్పుడు తప్పకుండా కనిపించేవండి పుస్తకాల దుకాణాలు. కానీ ప్రయాణంలో విసుగు రాకుండా చదువుకోవడానికి ప్రతి వారు ఒక పుస్తకం కొనుక్కుని ప్రయాణం ప్రారంభించేవారు. ఇప్పుడు దుకాణాలు ఉన్నాయి కానీ కొనేవారే కనిపించడం లేదండి. సెల్ ఫోన్స్ చేతికొచ్చాక పుస్తకాలు దూరమైపోయాయి. పుస్తక పఠనం మంచి అభిరుచి అని అందరికీ తెలిసిందే. అయితేనే అయినా ఫోన్లు, దానిలోని సామాజిక మాధ్యమాలు పుస్తకాలని మర్పించేస్తున్నాయి. మరి లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక షార్ట్ బ్రేక్.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్, ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ల వాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును. డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: అనవసరమైన యాప్స్ కి మీ గ్యాలరీ మరియు కాంటాక్ట్స్ పర్మిషన్ ఇవ్వకండి. మీ ప్రైవసీ మీ చేతుల్లోనే ఉంది.
3: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఢిల్లీలో నివసించే ఉద్యోగులకు మెట్రో ప్రయాణం అయితే తప్పనిసరండి. యువజంట శృతి శర్మ, తరుణ్ చౌహాన్ లు కూడా రోజు ఉదయం లేవగానే హడావిడిగా తయారై ఆఫీసులకు బయలుదేరుతూ ఉంటారు. సమయానికి మెట్రో అందుకుంటే ఆఫీస్కి వెళ్ళినట్టే లెక్కండి మరి. అందుకేనండోయ్ ఆ పరుగులు ఉరుకులు. రైలుకి కూర్చున్నాక కాస్త తేరుకుని చుట్టూ చూస్తే ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ బిజీ. పరిసరాలతో నిమిత్తం లేకుండా అందరూ తలలు వంచి చేతిలోని ఫోన్లు చూస్తే శృతి గారికి చాలా విచారం ముంచుకొచ్చేసిందండి. ఆఫీస్కి వెళ్ళాక ఎలాగో ఆ కంప్యూటర్ ముందు తిప్పలు పడాల్సిందే. ప్రయాణంలో అయినా కాసేపైనా నలుగురితో స్నేహంగా కబుర్లు చెప్పాలని, మంచి మంచి పుస్తకాల గురించి చర్చించాలని ఉంటూ ఉండేది శృతికి. కనీసం తన భర్త అయినా తోడుగా ఉంటే బాగుండు, కానీ ఇద్దరిది చెరొక మార్గం కాబట్టి వేర్వేరు రైళ్ళు అయితే ఎక్కాల్సిందేనండి మరి. అలా ప్రయాణంలో రోజు 2 గంటల ఒంటరితనంతో విసుకుపోయిన శృతి బుక్స్ ఆన్ ద ఢిల్లీ మెట్రో పథకానికి శ్రీకారం చుట్టారు. ఓకే లిసనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మెలోడియస్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో

0: పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: వినండి, మీరు పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
4: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
3: దీంతో మీ ఇల్లు సూర్య ఘర్ అవుతుంది, అంటే కరెంటు బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంటు ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్య ఘర్ .gov.in లో.
5: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శృతి తరుణ్లకు పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. రచయిత్ర కూడా అయిన శృతికి నచ్చిన పుస్తకమల్లా కొని చదివే అలవాటు ఉండడంతో వాళ్ళ ఇల్లంతా పుస్తకాల మయమైపోయింది. ఆ మంచి పుస్తకాలను ఇతరులు చదవాలి, సాహితీ పరిమళాలను ఆస్వాదించాలి, అప్పుడే వాటికి సార్థకత అనుకున్న ఆజెంట బుక్స్ ఆన్ ద ఢిల్లీ మెట్రో పథకంతో తమ ఆలోచనలకు ఆచరణ రూపమివ్వడం ప్రారంభించారండి. ఈ విషయాలు చర్చిస్తున్నప్పుడే శృతికి హ్యారీ పోటర్ నటి ఎమ్మా వాట్సన్ గారు గుర్తొచ్చారు. ఐక్యరాజ్య సమితికి సౌహార్ద రాయబారి అయిన ఎమ్మా వాట్సన్ గారు బుక్స్ ఆన్ ద అండర్ గ్రౌండ్ అనే ప్రాజెక్ట్స్ తో కలిసి పనిచేశారు. లండన్ లో ప్రఖ్యాతగాంచిన అండర్ గ్రౌండ్ రవాణా వ్యవస్థ వినియోగదారుల కోసం మొదలైంది ఈ ప్రాజెక్ట్. పలువురు ప్రచురణకర్తలు, గ్రంథాలయాల సహకారంతో కొత్త పాత పుస్తకాలను రైల్లో అక్కడక్కడ దాచిపెడతారు. అవి ఎవరికి దొరికితే వారు తీసుకుని చదివి మళ్లీ తిరిగి అదే చోట్ల పెట్టేయాలి. ఈ పథకానికి ప్రచారం కల్పించే నిమిత్తం ఎమ్మా వాట్సన్ తనకెంతో ఇష్టమైన రచయిత్రి మాయా ఎంజే గారి పుస్తకం మామ్ అండ్ మీ అండ్ మామ్ 100 కాపీలను కొని లండన్ అండర్ గ్రౌండ్ లో వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టారు. న్యూయార్క్ సిటీ సబ్వేలోను ఇలాంటి పథకాలు ఎన్నో అమలు చేస్తున్నారండి. వాటిని స్ఫూర్తిగా తీసుకున్న శృతి ఇంకా తన భర్త తరుణ్ తో కలిసి ఢిల్లీ మెట్రో అధికారులతో చర్చించి వారు అనుమతి తీసుకున్నారు. అలా ఈ జంట గత మేలో తమ పథకానికి శ్రీకారం చుట్టారండి. బుక్స్ ఆన్ ద ఢిల్లీ మెట్రో లోగోతో పాటు తీసుకోండి, చదవండి, తిరిగి ఇక్కడ పెట్టి మరొకరికి చదివే అవకాశం ఇవ్వండి అన్న నోట్తో పుస్తకం పైన ఒక స్టిక్కర్ అతికించి మెట్రో రైల్లో వదిలిపెట్టింది శృతి. లిజనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ, డిఎం, గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: అది సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పుస్తకాన్ని ఎక్కడో దాయడమే కాదండి, దాని గురించి ఫేస్బుక్స్ లో, ట్విట్టర్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో టీజర్లు కూడా పెడుతుంది శృతి. ఏ రూట్ లో వెళ్లే మెట్రో రైల్లో తాము ఏ బుక్ పెట్టింది తెలిసేలా క్లూ ఇస్తూ సరదా వాక్యాలతో ఈ పోస్టులు పెడుతుంది. బుక్ తీసుకున్న వాళ్ళు ఫేస్బుక్ లో ఉన్న బుక్స్ ఆన్ ఢిల్లీ మెట్రోని ట్యాగ్ చేస్తూ ఆ విషయం చెప్పాలి. శృతి 3 పుస్తకాలు వదిలిపెట్టగానే స్పందన మొదలైందండి. మొదటి 2 పుస్తకాలు ఏమయ్యో తెలియదు గాని 3 పుస్తకం పెట్టిన కొద్ది గంటలకే ఫేస్బుక్ లో తనని ట్యాగ్ చేస్తూ సందేశం అయితే వచ్చింది. అలా ఇప్పటికే కొన్ని 10 పుస్తకాలు రైల్లో వదిలిపెట్టిన వీళ్లు ఇప్పుడు రోజు ఓ పుస్తకం చొప్పున వదిలిపెడుతున్నారు. హార్పర్ కోలిన్స్ ప్రచురణ సంస్థ తమ 25వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని సరికొత్త నోవెల్స్ ని ఈ ప్రాజెక్ట్ కోసం బహుకరించడం విశేషమండి. చదవాలనుకున్న పుస్తకాలను కొన్ని చదవలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందండి. ముందు వీరు తమ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ ఇస్తామని, ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తామన్నారండి. ఈ లోపలే ఆసక్తి కలవారు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చంటూ ఆహ్వానం కూడా ఇచ్చారు. చదివేసిన పుస్తకం బీరువాలో పడి ఉండే కన్నా ఇలా మరో 10 మందికి చదువుకోవడానికి ఉపయోగపడితే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. పైగా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా చదవడానికి పుస్తకం లభిస్తుందంటే పుస్తక ప్రియులు కూడా ఎందుకు వద్దంటారు. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకున్నాం కదూ. మరి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే అది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జే సుప్రియ. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపిరోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: స్వామి శరణమయ్యప్పా.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్

0: పై 10% డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.
1: ఇంకేంటి
2: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
2: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
2: కంసామిద.
1: బై.
2: కంసామిద.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు ప్లాంట్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: మోసం అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినానే.
3: రుబరు
2: మోసం చేస్తావని తెలియదు కదా.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్లవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయాసం, కళ్లు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఎకో ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
1: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
0: ఈ క్యాంపు లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
1: ఈ క్యాంపు లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళవాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
0: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయుసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించిన వ్యాధులు చూడబడును.
1: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
0: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
1: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9989342009.
2: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334012.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిబోడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అఫుజా ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం.

0: సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం, దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ഇടിച്ചേ വീറയ്യ.
1: మరికొద్ది క్షణాల్లో తీన్మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ ఆజే గాయత్రి. వెల్కమ్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ తీన్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ అంటే వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
0: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ తీన్ మార్ కార్యక్రమంలో మన ఫస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే శ్రీ విష్ణు లీడ్ గా నటించిన ఓమి బుష్ మూవీ నుంచి అనుమనువు అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే సన్నీ ఎంఆర్ అందించగా, అజిత్ సింగ్ ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే కృష్ణకాంత్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ మీకోసం ప్లే చేసేబోతున్నాం. నిజ నిట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే మన ఫస్ట్ హిందీ సాంగ్ ఏంటంటే తూజోమిలా ఫ్రమ్ ద మూవీ బజరంగి భాయ్జాన్. సల్మాన్ ఖాన్ అండ్ కరీనా కపూర్ లీడ్ రోల్స్ నటించిన ఈ సూపర్ హిట్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా, కేకే గారు ఆల్పించిన ఈ సూపర్ హిట్ సాంగ్ కి లిరిక్స్ అయితే మునీర్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నా. మిజినిట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సో లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేయబోతున్నాను. లిజన్, ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సెలెజ్న ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబే తెలుగు సాంగ్ ఏంటంటే ప్రభాస్ అండ్ పూజా హెగ్డే లీడ్రోస్ కి నటించిన రాధేశ్యామ్ మూవీ నుంచి ఈ రాత్రి అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే జస్టిన్ ప్రభాకర్ అని అందించగా యువన్ శంకర్ రాజా అండ్ హరిణి గారు కలిపి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే కృష్ణకాంత్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. నిజ్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారి చే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాల్

వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్ ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉండి రోడ్ భీమవరం సెల్ 9989838444 తెలిసినా సగ బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోతున్న హిందీ సాంగ్ ఏంటంటే లవ్ మీ తోడా ఆర్ ఫ్రమ్ ద మూవీ ఆర్యన్. హిమాంష్ కోహ్లీ అండ్ కుల్ప్రీత్ సింగ్ లీడర్స్ నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ప్రీతం అందించగా అజిత్ సింగ్ అండ్ మొనాలి ఠాగూర్ కలిపి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ కి లిరిక్స్ అయితే ఇర్షద్ కమిల్ అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ మీకోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసే బోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
2: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారి ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: సొలిసినాస్ ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి ఇప్పుడు రాబోతున్న తెలుగు సాంగ్ ఏంటంటే తేజ సజ్జా అండ్ అమృత అయ్యర్ లీడర్స్ నటించిన హనుమాన్ మూవీ నుంచి పూలమ్మ పిల్ల అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే గౌరహరి అందించగా, గౌరహరి ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే కాసర్ల శ్యామ్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. ఎంజాయ్.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: లిజనర్స్, ఒక మంచి తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిజన్, ఎంజాయ్.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-237-96-237-295.
2: సో లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే హిందీ సాంగ్ ఏంటంటే టైగర్ ష్రాఫ్ అండ్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్స్ లో నటించిన బాగీ మూవీ నుంచి సప్తేరా అనే సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే అర్మన్ మాలిక్ అందించగా, అర్మన్ మాలిక్ అండ్ శ్రద్ధా కపూర్ కలిపి ఆల్పించిన ఈ సపెట్ సాంగ్ కి లిరిక్స్ అయితే సంజీవ్ చతుర్వేది అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ సపెట్ సాంగ్ కోసం ప్లే చేసేపోతున్నాం. లిజనర్స్, ఎంజాయ్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: సో లిసనర్స్, ఒక బ్యూటిఫుల్ హిందీ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు రాబోయే మన లాస్ట్ తెలుగు సాంగ్ ఏంటంటే విజయ్ దేవరకొండ అండ్ సమంత రూత్ ప్రభుల్ లీటర్స్ నటించిన ఖుషి మూవీ నుంచి ఆరాధ్య సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవుతుందండి. మరి ఈ చిత్రానికి మ్యూజిక్ అయితే హిమాంష్ అబ్దుల్ వహాబ్ అందించగా సిద్ధ శ్రీరామ్ అండ్ చిన్మయ శ్రీప్రద గారు కలిపి ఆల్పించిన ఈ సఫెద్ సాంగ్ లిరిక్స్ అయితే శివ నిర్వాణ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సఫెద్ సాంగ్ మీకోసం ప్లే చేసేపోతున్నాం. ఎంజాయ్ లిసనర్స్, విన్నారు కదండి మీ అందరికి ఈ రోజు సఫెద్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంట. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే గాయత్రి.
1: ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు గుండెకు సంబంధించిన డాక్టర్ గారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్
2: ఆగస్ట్ 25, 2026 అనగా మంగళవారం ఇంపీరియల్ హాస్పిటల్ భీమవరం నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు.
1: ఈ క్యాంప్ లో పాల్గొను అనుభవం కలిగిన వైద్య నిపుణులు డాక్టర్ పి సిరిల్ ఎంబీబీఎస్ డిసి క్లినికల్ కార్డియాలజిస్ట్.
2: ఈ క్యాంప్ లో జరుగు వైద్యం గుండెదడ, గుండెపోటు, గుండె బలహీనత సంబంధిత సమస్యలు, కాళ్ళ వాపులు, బీపీ, షుగర్, దగ్గు, చేయి నొప్పి,
1: అధికంగా చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, ఆయుసం, కళ్ళు తిరగడం మొదలగు అన్ని రకాల గుండెకు సంబంధించి వ్యాధులు చూడబడును.
2: ఈసీజీ 2D ఉచితంగా చేయబడును.
1: డాక్టర్ గారి సలహా మేరకు అవసరమైన వారికి రక్త పరీక్షలలో 50% రాయితీ ఇవ్వబడును.
2: మరిన్ని వివరాలకి సంప్రదించండి ఇంపీరియల్ హాస్పిటల్ జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9989342009.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.